0: చిటికె వేసరా, నా వేళ్ళు చూడు, నడి రోడ్డులో నా చిటికె మీద చిటికె వేసరా.
1: చాలరా, ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
2: ఇలాంటి పాటలకి స్టెప్లు వేయాలంటే ఏదైనా పీకుండాలి కదా.
1: అదేరా, ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లు? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
3: ఏంటో కొత్తగా అడుగుతాడు,
2: తెలియట్లేదే.
1: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతుంది ఎదుగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే విరిచి

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ best in class taste. For bookings call 972-879-7999.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
3: How many people are we expecting?
6: 5k anukuntunna,
3: but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
3: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.
7: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతని.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రోతని 107.9 FM HD3.
2: Radio Surabhi Revisit.
3: Building a school anukoni em laavam?
4: Anduke Value Financial Services undi kada.
5: Specializing in core Java and BS Inc.
6: Fresh quality kooralu, groceries with a simple online order, myhomegrocers.com.

0: fresh veggies and spices se kaadu mana all in one stop shop for groceries meat perugu pindi cakes just smooth shopping because grocery lo kuda tension kaadu trust kavali
1: daily needs festival shopping unexpected guests handle it swadeshi way
0: swadeshi groceries irving castle hills frisco flower mount south lake and many more
2: ayurvedam lo food enta mukhyamo surroundings kuda ante important the calmer the space the better your body savors every flavor at sri krishna vilas prati detail prati delicacy is crafted to give you the perfect experience me weekday tiffins nunchi sunday family feast daka sri krishna vilas gives you a space where conversations flow hearts relax and every bite feels like home sri krishna vilas now serving in frisco 13215 main street frisco texas or call 469-269-6476
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: content Irving, Texas. Visit madiraandmasala.com.
1: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: Pooja Essentials, one name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance.

0: genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. In fact, నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, ఆర్ కాల్ 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayi ta.
4: Ikkada Vivek Flowers lo undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saathiga saagipothundi. Law Offices of Janeta.

0: true love from the...
1: Open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs ni eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: extrapolate. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఎస్సెన్షియల్స్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎస్సెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

శపించని నన్ను నా గతం ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం దుఃఫేనట ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book cheskondi, travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా చూడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఫ్రెండు, ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండు, ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే.

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు పొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా.

0: తన గురించి ఓ కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకి నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తొక్కేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడో.

చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: ఎక్స్పర్ట్స్ ని నమ్ముకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లా ఆఫీసర్స్ ఆఫ్ జనేత, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లభా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా కూడా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dining, takeaway or full service catering.

Don't.

కన్ను కొట్టి చూసనంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళనంట మనోహరి మనోహరి మనోహరి. కన్ను కొట్టి చూసనంట సుందరి.

కన్ను కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళ.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఫాస్ట్ కింగ్ చెక్కు పెట్టేస్తు బ్యాంకు చెక్కు లక్ కొద్ది దగ్గరా స్టెప్ మీద స్టెప్పు ఎక్క కింగ తప్పు లిఫ్ట్ వచ్చేరా వచ్చా.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్
1: బ్రో. ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యోర్ సర్వీస్. Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

0: wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Good morning, Dallas. నేను మీ ఆజే శృతి వెంకట్. అదే అండి మీ సండే మార్నింగ్ కంపానియన్ ఓన్లీ ఆన్ మార్నింగ్ మంత్ర వచ్చేసాను ఓన్లీ ఆన్ రేడియో సెరబీ 107.9 FM అమెరికాలో మీ తెలుగు నేస్తం. ఏంటండి ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కుశలమేనా? మిస్ అయ్యారా నన్ను లాస్ట్ వీక్? ఆయన ఆ ముందు కూడా అలానే అడిగాను, బట్ లాస్ట్ వీక్ జాతర కదండి, సో అందరం అక్కడే ఉన్నాము. బట్ యూనో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సండే. నాకైతే చాలా చాలా మాట్లాడాలని అనుకుంటూ వచ్చాను అనమాట. బట్ ఫస్ట్ లెట్ స్టార్ట్. ఏం మీరందరూ ఎలా ఉన్నారు? కబుర్లు, విశేషాలు అన్ని? నాకైతే అసలు పిల్లల సమ్మర్ వెకేషన్ కాదు కానివ్వండి. అసలు అంటారు కదా ఒక సామెత, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు అన్నట్టు. అసలు ఇంట్లో బాబోయ్ పిల్లలని, పిల్లలు పిల్లలు వాళ్ళ ప్లే డేట్స్, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, ప్రతి 5 నిమిషాలకి అమ్మ ఐఎమ్ బోర్డ్, అమ్మ ఐఎమ్ హంగ్రీ, ఇవే అండి. అసలు ఐ హోప్ లాట్ ఆఫ్ మామ్స్ అవుట్ there can relate with me on this. Anyways, so like I said, last Sunday mana June 7th Radio Surabhi Jatara chaala chaala baa jarigindandi. Asala experience gun cheppalante ee year jatara na chaala special ga gurtundipothundandi. Like I always mentioned that లాస్ట్ ఇయర్ జాతరలో ఒక వాలంటీర్ గా హెల్ప్ చేశాను, అండ్ దిస్ ఇయర్ అదే ఈవెంట్ లో ఆర్జే శృతి వెంకట్ గా స్టేజ్ ఎక్కడం, ఆర్ ఫ్యూ ఆఫ్ అవర్ లిసనర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, అసలు ఆర్జే శృతి వెంకట్ అనే టైటిల్ ని ఇట్లా క్యారీ చేయడం, ఆనెస్ట్లీ నాకు చాలా చాలా ప్రివిలేజ్ గా అనిపించింది అండి. అండ్ ఫర్ దాట్ అ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు రాజశ్రీ గారు అండ్ టీమ్ టు స్టార్ట్ విత్. సో ఇన్ ఏ వే నేను నా మీద చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యానండి. అండ్ సో మనకి ఏమంటారు, లైఫ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, సో మనం ఎంత జర్నీ వచ్చామో సైలెంట్ గా రిమైండ్ చేసే మూమెంట్స్ అంటారు కదా, దాట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫీలింగ్ ఫర్ మీ. సో ఇప్పుడు మనము టు స్టార్ట్ విత్ విల్ టాక్ మోర్, బట్ పొద్దు పొద్దునే షో స్టార్ట్ చేయగానే సోదేంటి అని అనుకోకండి. సో ఐ లైన్డ్ అప్ అ నైస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఘర్షణ, మన పాత ఘర్షణ. సో లెట్స్ లిసన్ టు దట్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్. స్టే ట్యూన్డ్.

That was a beautiful song kadandi to start our Sunday show with. నాకు ఒకప్పుడు ఈ పాట చాలా చాలా ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టం అనుకోండి, బట్ ఒకప్పుడు బాగా అసలు వెర్రి పట్టినట్టు వినేదాను అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ సాంగ్ కి ముందు నేను ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద జాతర ఎక్స్పీరియన్స్, రైట్. సో రేడియోలో ప్రతి సండే మనం మాట్లాడుకుంటూ ఉంటామండి, నేను వస్తాను ఇక్కడ మాట్లాడతాను, మీరందరూ నాకు కాల్ చేస్తారు, సాంగ్స్ డెడికేట్ చేస్తాము, మెమరీస్ కొన్ని షేర్ చేసుకుంటాము. కానీ జాతర రోజు ఇట్లా మీ అందరినీ డైరెక్ట్ గా, లిసనర్స్ ని డైరెక్ట్ గా కలవడం మాత్రం అసలు చాలా కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ అనిపించిందండి నాకైతే. అండ్ కొంతమంది ఫ్యూ ఆఫ్ యూ నా దగ్గరికి వచ్చి మేము ఎవ్రీ సండే మీ షో వింటాము, మీ నాస్టాల్జియా టాపిక్స్ తో చాలా కనెక్ట్ అవుతాము అని చెప్పినప్పుడు ఆనెస్ట్లీ నాకైతే అసలు చాలా చాలా ఎమోషనల్ అనిపించిందండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఒక లిసనర్ ఆవిడ చెప్పారు, మీరు మాట్లాడేటప్పుడు మా ఇంట్లో ఒకళ్ళు మాట్లాడినట్టు ఉంటుందండి అని చెప్పారు. అదైతే అసలు నాకు అది వినగానే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే ఆనెస్ట్లీ దట్స్ లైక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే రేడియో అంటే నాకైతే జస్ట్ హోస్టింగ్ కాదు, ఇక్కడ ఏదో వచ్చేసి జస్ట్ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, ఇట్స్ లైక్ ఎ కనెక్షన్ కనెక్టింగ్. ఇట్స్ దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు యునో కనెక్ట్ విత్ యూ ఆల్. అండ్ నేను పాస్ట్ లో మెన్షన్ చేసినట్టు డాలస్ కి నేను రిలేటివ్లీ కొంచెం కొత్త అండి, మరి అంత ఇట్స్ బీన్ మోర్ దెన్ అన్ ఇయర్, బట్ రిలేటివ్లీ ఐఎమ్ స్టిల్ న్యూ. సో ఈ ప్లాట్ఫామ్ త్రూ ఐఎమ్ ఏబుల్ టు లైక్ యునో కనెక్ట్ విత్ యూ ఆల్ అండ్ మేక్ సమ్ ఫ్రెండ్స్ అండ్ దట్స్ రియలీ ఆసమ్ అండ్ స్పెషల్. సో మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ అయితే నాకు ఇంకా మోటివేషన్ ఇచ్చేసింది అండి, దట్ ఐ షుడ్ డూ మోర్ కంటెంట్, ఇంకా ఎక్కువ మెమరీస్ మన నాస్టాల్జియాస్ గురించి కానీ రిలేటబుల్ టాపిక్స్ గురించి ఇంకా మాట్లాడుకోవాలి అని చెప్పి అయితే చాలా చాలా మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ ట్రూలీ మీన్స్ అ లాట్ టు మీ. సో ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ 2 hours ఫుల్ ఫన్, కొన్ని మంచి కబుర్లు చెప్పుకుందాం, ఏమైనా మెమరీస్ ఉంటే నెమరేసుకుందాం అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం. అండ్ యాజ్ ఆల్వేస్ మీ కాల్స్ అండ్ మెసేజెస్ కోసం నేనైతే వెయిట్ చేస్తూనే ఉంటాను, సో డెఫినెట్లీ కనెక్ట్ అవ్వండి అండ్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో బిఫోర్ వి ప్లే అవర్ నెక్స్ట్ సాంగ్, యాజ్ యూ ఆల్ నో మనం ఎవ్రీ వీక్ సెలబ్రేషన్ కార్నర్ చేస్తాము ఫ్రమ్ 8:15 ఆర్ 8:20, వేర్ ఇన్ యు నో వీ సెలబ్రేట్ ఆల్ ఆఫ్ యూర్ స్పెషల్ మూమెంట్స్ ఆన్ ఎయిర్. సో మీవి ఏమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ స్పెషల్ మూమెంట్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే, ఆర్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని అనుకుంటే నాకు వెంటనే కాల్ చేసేయండి అట్ 972-636-1966 అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ నేను కూడా మీ సెలబ్రేషన్ లో ఒక భాగంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో మనము ఇంకొక సాంగ్ విందాం మీన్ వైల్. అండ్ ఐ హ్యావ్ few little listener celebrations today lined up which I'll start conveying right after this song. And ippudu Chiranjeevi and Radha di Subaleka Rasukna song line up chesa, vinandi, stay tuned and be right back.

Welcome back. So that was another beautiful song. So, okay, before we start a celebration corner, and నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాకు మొన్న మా కమ్యూనిటీ లో ఒక ఆవిడ మాటల్లో అంటున్నారు, అరే షో వినాలంటే ఆ కార్లోకి వెళ్ళి కూర్చోవాలంటే కష్టమైపోతుంది కదండి అని చెప్పి. సో అందుకని మళ్ళీ ఐ థాట్ ఐ జస్ట్ అనౌన్స్ ఇట్ హియర్. రేడియో సురభి యాప్ కూడా ఉంటుందండి. వీ హ్యావ్ ఇట్ ఆన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్. అండ్ యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ యాజ్ యూ ఆల్ నో యూ కెన్ ట్యూన్ ఇన్ టు 107.9 FM HD3. సో మీరు మా షోస్ వినాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. మేము కూడా అంతే అండి, వీ డౌన్లోడ్ ది యాప్స్ అండ్ మా ఫెలో ఆర్జే షోస్ వినాలి అని అనుకుంటే కార్లలోకి వెళ్ళి కూర్చుని ట్యూన్ చేయము. వీదర్ లాగిన్ టు www.radiosurabhi.com ఆర్ వీ యూస్ ది యాప్. సో అండ్ ఆల్సో ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఆల్సో యూట్యూబ్ @ రేడియో సురభి. ఓకే, సో అదే అనమాట, దాని గురించి చెప్పేశాను. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, టైమ్ ఫర్ ఆర్ సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్. సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు సెలబ్రేట్ అవర్ లిటిల్ స్టార్స్ దిస్ డే. సో ఈ రోజు మన సెలబ్రేషన్ కార్నర్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన చిట్టి చిట్టి స్టార్స్ అందరికి లాట్స్ ఆఫ్ లవ్ అండ్ విషెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఆ ఫస్ట్ విష్ గోస్ టు తనిష్క. తనిష్క ఇస్ కంప్లీటింగ్ 7 years. అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ కీప్ స్మైలింగ్ అండ్ స్మైల్ ఆల్వేస్ బ్రైట్ గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. And also I have another cute little princess Shrida who is turning 5. Vasalu villu ela enta fast ga peripotharu kadandi, ila ninne putnat anipistundi appude 5, maa ammai 7 ayipothundi ink year. They grow up so fast. Anyways, Shrida, a very very happy birthday. Full ga chocolates, cake, anni tini ee roju full masti toti enjoy chesese mee friends toti. I hope you Tanishka and Shrida have a very very great and fun birthday. So before we move forward, I have another song. So vinandi, vachandi, inka inka wishes gurinchi maatladukundam.

జూన్ పోతే జూలై గాలి. మన జూన్ మంత్ చాలా యాప్ట్ గా ఉంటుంది అనిపించి వేశానండి. సో ఐ హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ది సాంగ్. సో మనం ఇప్పుడు మార్నింగ్ మంత్ర షోలో ఉన్నాము విత్ యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. అండ్ మనము ఇప్పుడు మన సెలబ్రేషన్ కార్నర్ లో ఉన్నాము, సెగ్మెంట్ లో వేర్ ఇన్ వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ది స్పెషల్ మూమెంట్స్ ఆఫ్ యూ ఆల్. సో నెక్స్ట్ మనకి ఎవరున్నారు విషెస్ లిస్ట్ లో? Okay, so I have Yuvan. Yuvan is completing 8 years today. A very happy birthday, Yuvan. And amma and nana adiganu what message do you want to give? Ante em akkaledandi, always good boy la undaman cheppandi chalu ani cheppannaru. So Yuvan, be a good boy and many many happy returns of the day again. And I have little Anvita who is turning 6 today, and a very happy birthday to Anvita as well. And always keep smiling. And inka Chitti Rayansh, amo, he is celebrating his 4th birthday today. And God bless you Rayansh. And toys, gifts, lots and lots of fun. Toti, enjoy your special day. And a very, very happy birthday to all our Morning Mantra little stars once again. So, ఇందులో ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏనండి. సో ఏం సాంగ్ ప్లే చేయమంటారు అని అంటే పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఐ హావ్ లైన్డ్ అప్ ఎ నైస్ సాంగ్ ఫ్రమ్ ఖుషి అండ్ Here it goes, and we tune in the end. Stay tuned to Radio Surabhi, and be right back.

0: డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
1: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

వెల్కమ్ బ్యాక్. కమర్షియల్ ఎంత రియలిస్టిక్ గా ఉంది కదండి. నేను సర్లే ఆయన అడిగారు కదా పాట వస్తుంది అని అనుకున్నాను, కానీ అది అలా వెళ్తూ ఉంటే ఏం నిజంగానే పాట అంతా ప్లే అయిపోతుందా అని చెప్పి అనుకున్నా. బట్ దట్ వాజ్ అన్ అమేజింగ్ వన్. సో ఇందాక ఖుషీ మూవీలో సాంగ్ ప్లే చేస్తూ ఉన్నాను, అండ్ దెన్ అది మధ్యలోంచి మనం కమర్షియల్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఐఎమ్ గోనా కంటిన్యూ దట్ సాంగ్. అండ్ వినండి అండ్ బీ రైట్ బ్యాక్.

0: All right.
1: That was E Manase from Ustad Bhagat Singh. Kani naku mana pata verse ne chala nachindandi deen kante. But endu play chesavu ante ee roju Shreelila kuda birthday cheskunte celebrate cheskuntundi. So just wanted to play her song and also wish her a very happy birthday. Nen ikkada I'm trying to line up something and అది కొంచెం స్లోగా అయ్యేసరికి నేను కూడా స్లో అయిపోయాను అనమాట. సో అండ్ ఆల్సో మీలో ఎంతమందికి ప్రెటీ లిటిల్ లయర్స్ అనే సిరీస్ గుర్తుంది? నేనైతే అసలు పిచ్చి పిచ్చిగా ఫాలో అయ్యేదాన్ని. అది చూసే వాళ్ళ ఆ సిరీస్ చూసిన వాళ్ళకి ఆర్యా మాంట్గోమరీ అనే క్యారెక్టర్ చాలా చాలా తెలిసే ఉండొచ్చు. ఆర్యా మాంట్గోమరీ అసలు పేరు లూసీ హేల్ అండ్ షీఈ్ ఆల్సో సెలబ్రేటింగ్ హర్ బర్త్డే టుడే. విషింగ్ హర్ అండ్ శ్రీలీలా అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. శ్రీలీలా అంటే మా అమ్మాయి అంటుంది కిసిక్ గర్ల్ అమ్మానని. ఎస్, కిసిక్ సాంగ్ పాప ఫ్రమ్ పుష్ప. సో అదండి, వన్స్ అగైన్ మన లిటిల్ స్టార్స్ అందరికి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బర్త్డే విషెస్ ఫ్రమ్ అవర్ మార్నింగ్ మంత్ర ఫ్యామిలీ. మీరందరూ ఇలాగే హ్యాపీగా హెల్దీగా స్మైల్స్ తో ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ యాక్చువల్లీ పేరెంట్స్ కి కూడా బిగ్ హగ్స్ అండి, ఎందుకంటే కిడ్స్ బర్త్డే కన్నా ఎక్సైట్మెంట్ మోస్ట్లీ మనకే ఎక్కువ ఉంటుంది కదా. బీట్ డెకరేషన్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, కేక్ ఆర్డర్స్ కానీ, ఆర్ అసలు మనమైతే ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ మోడ్ లో ఉండిపోతాం కదా. ఎందుకంటున్నా అంటే ఐ హావ్ మై డాటర్స్ బర్త్డే కమింగ్ అప్ దిస్ మంత్ ఎండ్ అండి. అది ఆల్రెడీ స్టార్ట్ చేసింది, జాన్ ఫస్ట్ నుంచి యాక్చువల్లీ స్టార్ట్ చేసింది. అమ్మ ఐ ఓన్లీ హావ్ 6 మోర్ మంత్స్ ఫర్ మై బర్త్డే అది ఇదనని. ఇక ఇప్పుడేమో రోజు పొద్దునే ఫస్ట్ లేచి క్యాలెండర్ లో అమ్మ ఎన్ని రోజులు మిగిలాయి, అమ్మ అన్ని రోజులు మిగిలే, దేస్ 4/16 అమ్మ, దేస్ 12 అని చెప్పి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మాకు ఆల్మోస్ట్ వీక్ వీక్ కి మా బర్త్డే థీములు మారిపోతూ ఉంటాయి అనమాట. సో ఒక రోజు ఇదంటాం, ఓ రోజు అదంటాం. అండ్ అసలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సౌలింగా ఉన్నట్టు, ఓ వెన్యూ లేదు, ఏం లేదు, ఇది మాత్రం అందరికి నా బర్త్డే వచ్చేయండి వచ్చేయండి అని చెప్పి చెప్పేసుకుంటుంది. సో బట్ ఐ కెన్ యాక్చువల్లీ యూనో రిలేట్ హౌ అదర్ పేరెంట్స్ హూస్ కిడ్స్ ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డేస్ టుడే మస్ట్ హావ్ ఫెల్ట్. అండ్ మీకు కూడా మీ ఫ్యామిలీ బర్త్డేస్, యానివర్సరీస్ ఆర్ ఎనీ స్పెషల్ మూమెంట్స్ టు బి ఫీచర్డ్ ఇన్ ఆర్ సెలబ్రేషన్ కార్నర్ అని అనిపిస్తే డెఫినెట్లీ కాల్ అండ్ షేర్ యువర్ విషెస్ విత్ అస్. అండ్ బికాస్ మీ కాల్స్, మీ లవ్ అండ్ మీ సెలబ్రేషన్ మన మార్నింగ్ మంత్ర సెలబ్రేషన్ కార్నర్ కి ఒక రియల్ ఎనర్జీని ఇస్తుంది. సో అలా ఆ మూడ్ ని కంటిన్యూ చూస్తూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. అండ్ బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, ఓన్లీ ఆన్ రేడియో సెరబీ 107.9 FM అమెరికాలో మీ తెలుగు నేస్తం. సో అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ కమింగ్ యువర్ వే.

Welcome back. You are listening to Radio Sirabi 107.9 FM HD3 Dallas is number one Telugu radio America lo mi Telugu listam. Nenu mi RJ Shruti Venkat mi Sunday morning companion on our morning mantra show. So for those of you all who just tuned in, manam maatladukuntunnamu manam ippudu celebration corner segment finish chesukunnamu, and before we move forward I have announcements andi. So మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ అనే వాళ్ళు సండే 21st of June ఫ్రమ్ 7:30 to 9:30 AM ఎట్ ది మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ ఇర్వింగ్ ఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. యూ కెన్ ఎంజాయ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్స్ ఆనరబుల్ డీసీ మంజునాథ్ గారు, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, అండ్ ఆనరబుల్ ఐఏఎల్ Al Zapanta, Mayor of Irving. So they are providing yoga mats and breakfast as well. So admission is free, and go ahead and register at mgmnt.org. MG, Mahatma Gandhi, MNT is Management and Ankutnano, .org. And also, Andy, life konkonsalu okka incidentally itla change ayipothundi kada. So, life change ayipothundi, but your health coverage doesn't have to. If you have lost your job or if you have lost your health insurance due to your unemployment, SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, they've got you covered. And please go ahead and check out SNR Insurance. Insurance lekapothe ventane insurance teeskondi. Ee madhya asalu chaala chaala cases chustunnamandi, no stress valla, ee job tensions valla, or current whatever situations that we are all undergoing, asal sudden ga next minute em avutund anedi asal teliyadu, and paapam chaala mandi students kuda suffer avutunnaru. So please I encourage everyone to have health insurance and do check out SNR Insurance. Okay, so మన మార్నింగ్ మంత్రాలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం హెల్త్ రీసెట్ సెగ్మెంట్ గురించి. ఓకే, సో ఏం పెద్ద టిప్పులు అయితే ఏం వేసుకుని రాలేదండి, బట్ ఒకటేంటి నేను అబ్జర్వ్ చేశాను అని అంటే మీకు తెలిసిందే, నేను ఏదన్నా చెప్తే అది నేను పర్సనల్ గా నేను ట్రై చేసి నాకు అది ఎఫెక్టివ్ అనిపిస్తే చెప్తాను. ఆర్ ఇఫ్ సంథింగ్ దట్ ఐ గో త్రూ పర్సనలీ అండ్ యునో ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనేది కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టము. బికాస్ వెన్ ఐ గో క్లూలెస్, ఎవరైనా నాకు ఒక క్లూ ఇచ్చినా ఒక ప్యాత్ ఇచ్చినా నాకు అది చాలా చాలా మోటివేషనల్ గా అనిపిస్తుంది. సో ఐ బిలీవ్ యునో డూయింగ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్. సో మనకి బాడీ ఫిట్ గా ఉండాలని చెప్పి మనం జిమ్ కి వెళ్తాము, వాకింగ్ చేస్తాము, డైట్ ఇవన్నీ ఫాలో అవుతామండి, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మన మెంటల్ పీస్ అండ్ హ్యాపీ మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏమంటారు, బికాస్ లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని వింటూ ఉంటాం కదా మనము. నాకైతే అది ఆనెస్ట్లీ చాలా వరకు నిజమే అనిపిస్తుందండి, బికాస్ ఐ పర్సనలీ ఆల్సో హావ్ గాన్ త్రూ అ లాట్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్. అండ్ అసలు ఐ ఆ టెన్షన్స్ టుక్ ఓవర్ ఎవ్రీథింగ్ అనిపించింది, బట్ మళ్ళీ అగైన్ యునో దెర్ ఈస్ ఆల్వేస్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ అండి. అండ్ దెన్ ఐ థింక్ ఐఎమ్ హిటింగ్ మై టనల్, సో నాకు లైట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు హార్డ్ ఫుల్ గా నవ్వుతున్నాను అనిపిస్తుంది. సో మనం హార్డ్ ఫుల్ గా నవ్వినప్పుడు మన బాడీలో ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి తెలుసు కదా. అవి మన స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడంతో పాటు మన మూడ్ ని కూడా ఇన్స్టెంట్ గా ఇట్లా ఫ్రెష్ గా మార్చేస్తాయి అన్నమాట. ఆల్సో నేను ఐ రెడ్ సమ్వేర్ అండి కొన్ని స్టడీస్ ప్రకారం అంట, స్మైలింగ్ అండ్ లాఫింగ్ యాక్చువల్లీ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయంట. సో మన లైఫ్ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే డెఫినెట్లీ స్మూత్ గా అయితే కొన్నిసార్లు వెళ్ళదండి, బట్ యూనో స్టే పాజిటివ్ అండ్ కొద్దిగా స్టెప్ బ్యాక్ చేయండి, లైట్ తీసుకోండి, కొంచెం రియాలిటీని టెన్షన్ లో కాకుండా కొద్దిగా ఒక చిన్న స్మైల్ తో ఫేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఏసవాళ్ళు ఏం చెప్తున్నాం అనుకుంటున్నారా, నేను పర్సనల్ గా ఫేస్ అయ్యానండి. ఐ ఆల్సో వెంట్ త్రూ దట్, బట్ దెన్ యునో వాట్ కెప్ట్ మీ గోయింగ్ ఈస్ అట్లీస్ట్ ట్రయింగ్ టు బీ యునో హ్యాపీ అండ్ నవ్వుకుంటూ కొంచెం అలా ముందుకి సపోర్టివ్ గా వెళ్ళగలిగాను. అండ్ ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ గైస్ టు, బికాస్ సమ్ టైమ్స్ పీస్ స్టార్ట్స్ విత్ జస్ట్ స్మైలింగ్ అ లిటిల్ మోర్.
మోర్. నేను ఇది ఒక బుక్ లో చదివాను అండ్ నేను ఇది అప్పుడు రాసి పెట్టుకున్నాను అనమాట. సో నవ్వుతూ ఉంటే మన హార్ట్ కూడా కొంచెం యంగ్ గా ఫీల్ అవుతుంది కదండి. ఎవరికి ఉండదు యంగ్ అవ్వాలి అనని. హూ వుడ్ వాంట్ టు గ్రో ఓల్డ్ ఎవ్రీ డే? వి ఆల్ వాంట్ టు రివర్స్, రైట్? సో ఇప్పటి నుంచి ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం మనందరం, కొంచెం ఎక్కువగా స్మైల్ చేద్దాం. అలానే వెక్కిలేవు కదండి, జస్ట్ మామూలుగా లెట్స్ ట్రై టు బి హ్యాపీ ఆనెస్ట్లీ ఫ్రమ్ అవర్ హార్ట్ అండ్ కొద్దిగా తక్కువ స్ట్రెస్ పడడానికి కూడా ట్రై చేద్దాం. ఏమంటారు? సో నౌ మన మూడ్ ని ఇంకొంచెం లైట్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని. అండ్ మీరు వినండి, విని వచ్చేసేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్ టు మార్నింగ్ వన్ త్రా విత్ మీ యర్ ఆజే శృతి వెంకట్ ఓన్లీ ఆన్ రేడియో సిల్బీ 107.9 FM అమెరికాలో మీ తెలుగు నేస్తం. మీ సాంగ్ వచ్చేస్తుంది.

వెల్కమ్ బ్యాక్. సో వెరీ సూన్ మనము మన సెకండ్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతామండి. అండ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుందాము అని అంటే, నాకు రీసెంట్ గా ఒక కొన్ని రియాలిటీ చెక్స్ అయ్యన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని. సో ఐ థాట్ వై నాట్ టాక్ అబౌట్ ఇట్ విత్ యూ ఆల్. అండ్ మీరు కూడా వినండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. So stay tuned and I'm going to play another song and song aipoyina tarvata commercial break lo kelpo song madhyalo commercial break lo keltam and then we will be right back.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హన్ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
3: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
4: Manashanti, mental peace. మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: వెల్కమ్ బ్యాక్ టాలెస్. క్లాక్ లో ఎగ్జాక్ట్లీ 9:03 అవుతుందండి. అండ్ యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం అమెరికాలో. మీ తెలుగు నేస్తం అండ్ నేను మీ అజయ్ శృతి వెంకట్. అదే అండి మీ సండే మార్నింగ్ కంపానియన్ అండ్ దిస్ ఈజ్ అవర్ మార్నింగ్ మంత్రా షో. సో మనం కమర్షియల్ కి ముందు అన్నాను, ఫర్ దోస్ ఆఫ్ యూ, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ జస్ట్ ట్యూన్డ్ ఇన్ అండి, మేము ఎప్పటి వరకు వి కొన్ని కబుర్లు చెప్పుకున్నాం జాతర గురించి, అండ్ దెన్ వి స్పోక్ అబౌట్ ఆర్ సెలబ్రేషన్ కార్నర్ విషెస్ మాట్లాడుకున్నాం, అండ్ దెన్ వి ఆల్సో టాక్డ్ అబౌట్ హెల్త్ రీసెర్చ్ సెగ్మెంట్. అండ్ ఇప్పుడు టైం 9 అయిపోయింది కాబట్టి కొంచెం ఫన్ కాన్వర్సేషన్స్ పెట్టుకుందాం అని అనుకున్నా. సో అందుకని కమర్షియల్ కి వెళ్లే ముందు నేను అన్నాను, లెట్స్ టాక్ అబౌట్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అండి. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, అండ్ ఫర్ దోస్ ఆఫ్ యూ ఆల్ హూ ట్యూన్డ్ ఇన్ అండ్ హూ వుడ్ లైక్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎనీ సిమిలర్ రిలేటబుల్ ఎక్స్పీరియన్సెస్, ఆర్ ఇఫ్ యువర్ థాట్స్ అలైన్ విత్ మైన్, feel free to call me at 972-636-1966 and I would love to hear your stories. So by the way, అవునండి, బ్రేక్ఫాస్ట్ లు స్టార్ట్ అవుతున్నాయా ఇళ్లలో? సండే కదా, మరి కొంచెం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉండే ఉంటుంది కదా, ఇడ్లీయో, దోశో, పూరియో, లేకపోతే డైరెక్ట్ గా కొంతసేపు పడుకుని లేచి ఇక డైరెక్ట్ బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం ఏమైనా డిసైడ్ అయ్యారా? నాకు కూడా చాలా చాలా ఆకలిస్తుందండి. ఐ విష్ దేర్ వాజ్ సమ్ దోశ, మైసూర్ బోండా అండ్ వేడి వేడి అప్పుడే కుక్కర్ లోంచి తీసిన ఇడ్లీ, అబ్బా నోరు ఊరిపోతుంది కదా. ఎనీవేస్, నేను మీరందరూ ఇప్పుడు తిని ఎంజాయ్ చేయండి, నన్ను వింటూ తింటూ ఎంజాయ్ చేయండి మీ బ్రేక్ఫాస్ట్ లో. నేను షో అయిపోయాక ఇంటికి వెళ్లి చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తాను. ఆన్ దాట్ నోట్, Authentic South Indian flavors are now made easy with A2B new range of instant mixes, powders, masalas, pastes and pickles. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy traditional taste in minutes only at A2B. They're located in Frisco and Little Elm as well. So visit a2btexas.com or call 214-872-2345. So, mari manam food ante A2B కదండి వస్తుంది కదా మనకి అబ్బా ఫుడ్ అనగానే ఆహా ఓ రెస్టారెంట్ కి వెళ్ళి తింటే బాగుంటుంది అని. సో దాట్స్ A2B టుడే. సో రీసెంట్ గా అండి నేను ఒక ఓల్డ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ స్కూల్ డేస్ తర్వాత ప్రాపర్ గా అసలు అంతా రీసెంట్ గానే కనెక్ట్ అయ్యాం అన్నమాట. అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అప్డేట్స్ అండ్ దెన్ కొంచెం సేపు తర్వాత అలా అలా అలా టాపిక్ మన చైల్డ్హుడ్ సమ్మర్ వెకేషన్స్ అని స్టార్ట్ అయింది. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు కిడ్స్ బ్రేక్ కదా, సమ్మర్ బ్రేక్ అవుతుంది కదా కిడ్స్ కి, ఆ టాపిక్ దగ్గర స్టార్ట్ అయ్యి దెన్ వీ డ్వెల్ మోర్ ఇన్ టూ చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. అసలు అబ్బా అప్పట్లో మన స్కూల్ లంచ్ బాక్సులు కానీ, సమ్మర్ హాలిడేస్, ఆ సండే కార్టూన్స్, ఆ ఎగ్జామ్స్ ముందు టెన్షన్, ఇలా మాట్లాడుకుంటూ ఒక పాయింట్ లో ఇద్దరం ఒకటే అన్నాం అనమాట. అసలు చిన్నప్పుడేమో ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోతామా, అడల్ట్హుడ్ ఎప్పుడు వస్తుందా అని ఈజీగా ఇమాజిన్ చేసుకునే నేను పెద్దకి ఇచ్చేస్తా పెద్దకి అది చేస్తానని. సో అప్పుడు అనిపించేది అనమాట పెద్దవాళ్ళు అయిపోయాక మంచిగా మనకి ఫ్రీడమ్ ఉంటుంది అని. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి అని అంటే గ్రాసరీ లిస్ట్, ఓకే నెల స్టార్ట్ అవ్వగానే మన బిల్స్, లేకపోతే ఈ అన్ని స్ట్రెస్ వల్ల బ్యాక్ పెయిన్, స్లీప్ డిప్రివేషన్. ఆనెస్ట్లీ అండి అడల్ట్హుడ్ అంటే ఫ్రీడమ్ కంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అని చెప్పేసి మాకు కొంచెం మా ఇద్దరికి కొంచెం లేట్ గా అర్థమైంది అనిపించింది అనమాట. బట్ మీలో ఎవరైనా ఇలా ఫీల్ అవుతున్నారా, చైల్డ్హుడ్ లో అడల్ట్హుడ్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముండేవి అండ్ ఇప్పుడు రియాలిటీ ఏముంది అని చెప్పి అనే ఫన్ నోట్ డెఫినెట్లీ మాకు కాల్ చేయండి అండ్ షేర్ యువర్ ఫన్నీయెస్ట్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ మూమెంట్స్ విత్ మీ. ఐ హావ్ ఫ్యూ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ లైన్ అప్. మనం షో ముందుకెళ్తున్న కొద్దీ నేను మాట్లాడుతూ ఉంటాను. మా అమ్మాయి కూడా అండి వచ్చి అమ్మా ఐ వాంట్ టు గ్రో బిగ్ అమ్మా, ఐ వాంట్ టు గ్రో బిగ్ అమ్మా అంటది. నేనేమో అట్లా అనకు, డోంట్ డోంట్ అసలు యూనో ఇదే బాగుంటుంది ఎంజాయ్ చెయ్యి అని అంటే నో నో నో, వెన్ ఐ గ్రో బిగ్ ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ డూ దట్ అండ్ సేమ్ మేము చిన్నప్పుడు ఎలా అనుకున్నామో అలానే అది ఇప్పుడు అదే అంటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. బట్ మీరు కూడా మీ చైల్డ్హుడ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి అలా ఆలోచించుకుని ఏమైనా నెమరేసుకుని ఉంటే సో డెఫినెట్లీ కాల్ మీ అట్ 972-636-1966 అండ్ నేను ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను ఫ్రమ్ ద మూవీ సొంతం. Listen and enjoy, but stay tuned and I'll be right back.

ఇలా సొంతం సాంగ్ అసలు ఎంత క్యూట్ గా ఉండింది కదా నమిత ఈ పాటలో. అసలు అప్పట్లో ఈ పాట ఏమన్నా ఒప్పిందా అండి? అసలు ఇన్ఫాక్ట్ సొంతం మూవీలో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ వెవర్ సూపర్ హిట్ బ్యాక్ దెన్. సో నేను సాంగ్ కి ముందు ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ కదా. సో నాకు ఆల్రెడీ నా ఫ్రెండ్ మెసేజ్ చేసింది, షీఈస్ లిస్నింగ్ టు మై షో ఫ్రమ్ ఇండియా అండ్ షీ సేస్ ఎక్స్పెక్టేషన్ వాజ్ పెళ్ళయ్యాక నా హస్బెండ్ తో ఎవ్రీ వీకెండ్ లాంగ్ డ్రైవ్స్, క్యూట్ క్యాఫే డేట్స్, మ్యాచింగ్ డ్రెస్లు, క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ రియాలిటీ చూస్తే మటుకు వీకెండ్ వచ్చిందంటే గ్రాసరీ షాపింగ్, బల్క్ లో గ్రాసరీస్ తేవడం, ఇంటికి వచ్చాక ఎవరు ఏ పని చేస్తాము అని చెప్పి సైలెంట్ ఫైట్స్, సమ్ టైమ్స్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్, అలా నెట్ఫ్లిక్స్ ముందు సోఫాలలో పడిపోవడం, క్యాండిల్ లైట్ డిన్నర్ కాదు కదా అసలు క్యాండిల్ కూడా వెలిగించుకోలేని పరిస్థితి అని అంటుంది. అండ్ దెన్ షీ ఆల్సో సెడ్ ఎక్స్పెక్టేషన్ లో గ్లామర్ ఎక్కువగా ఉంటుంది ఉండొచ్చు, కానీ రియాలిటీలో కంఫర్ట్, అండర్స్టాండింగ్ అండ్ టుగెదర్నెస్ మాత్రం చాలా ఉంటాయి అండ్ దాట్స్ ది రియల్ హ్యాపీనెస్ ఏమో అని. యాక్చువల్లీ దట్స్ ఆనెస్ట్లీ దట్స్ ట్రూ ఫ్రెండ్స్, మన లైఫ్ లో కూడా అలానే ఉంటుంది కదా. చిన్నప్పుడు అనుకున్న లైఫ్ ఒకటి ఉంటుంది, బట్ ఇప్పుడు జరుగుతున్న లైఫ్ ఇంకొకటి, బట్ సమ్హౌ దోస్ లిటిల్ ఇంపర్ఫెక్ట్ మూమెంట్స్ విల్ బికమ్ అవర్ యునో బెస్ట్ మెమరీస్. ఏమంటారు అలా ఏమన్నా మీకు కూడా ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966. అండ్ నేను యాక్చువల్లీ యూనో మనం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా అసలు చూస్తూ ఉంటాం కదండి, వి సీ లాట్ ఆఫ్ యూనో ఇన్ కుకింగ్ వీడియోస్ రైట్, బాగా అసలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. సో అసలు వీకెండ్ నాదైతే అసలు మా సగం ఇన్స్టా ఫీడ్ అంతా ఫుడ్ రెసిపీస్ తోటే నిండిపోయి ఉంటుంది. ఎవ్రీ 5 మినిట్స్ కి ఏదో బ్రేక్ఫాస్ట్ లేకపోతే అసలు బేకింగ్ ఎట్ హోమ్ అని చెప్పి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆయిల్ లెస్ బిర్యానీ ఇట్లా అన్ని చూస్తూ ఉంటే చాలా సింపుల్ గా ఉంటుంది. పైగా మళ్ళీ దానికి బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాఫ్ట్ మ్యూజిక్, క్లీన్ కిచెన్, అసలు స్పాట్లెస్ కిచెన్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ లైటింగ్ కూడా ఉంటుంది. అసలు అది చూసి అసలు కొన్నిసార్లు కిచెన్ లోకి కాన్ఫిడెంట్ గా అట్లా ఎంటర్ అయిపోతాం అనమాట. ఓకే వై నాట్ యునో ఐ ఆల్సో కెన్ డూ దిస్ అని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసిన డిష్ ఫైనల్ గా అట్లా అలా ఉందని ఉన్నట్టు దింపేయాలి అని ఉంటుంది. రియాలిటీకి వచ్చేసరికి చూస్తే సింక్ నిండా గిన్నెలు, ఓకే ఇట్లా లిటరలీ ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది సింక్, స్టవ్ మీద అన్ని నూనె మరకలు, ఉప్పు కారం మరకలు ఇవన్నీ ఉంటుంది. ఫైనల్ గా ఒరిజినల్ రెసిపీ ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ వీడియో కంటే దానికి ఒక డిస్టెంట్ కజిన్ లాగా ఉంటుంది అనమాట. బట్ యునో హౌ మెనీ ఆఫ్ యూ రిలేట్ టు దిస్ అండి? అసలు రెసిపీ ఫెయిల్ అయినా పర్లేదు కానీ అమ్మో ఆ కిచెన్ క్లీన్ చేయడం మాత్రం ఇస్ సచ్చే స్ట్రగుల్, అసలు నారాయణ తీరిపోతుంది కదండి. అసలు అది ఎంతమంది దీనికి రిలేట్ అవుతారు? డిడ్ ఎనీ వన్ యాక్చువల్లీ యూనో ఫేస్ ద సేమ్ థింగ్? అండ్ ముందాక బేకరీ అన్నాను కదా, కేక్ అంటే గుర్తొచ్చిందండి. సో రీసెంట్ గా మా చెల్లెలు ఒక పిక్ షేర్ చేసింది తను, నేను ఫస్ట్ అది చూసి మనకి పిడకలు వేసేవాళ్ళం కదా చిన్నప్పుడు అలా ఉందంట, ఇది ఎందుకు దీన్ని స్పెషల్ గా దీన్ని పిక్ ఎందుకు తీసింది అని చెప్పి, ఎందుకే పిడకలాగా ఏదో ఉంది ఏంటిది అని అంటే, దెన్ చూసాక అది పిడక కాదు అది చాక్లెట్ కేక్ ఇన్స్టాగ్రామ్ రెసిపీ అని చెప్పింది. నేనన్నా అమ్మ బాబు ఏం చేద్దాం అనుకుని ఏం చేసావు అని అంటే, అది చూడ్డానికి కొంచెం అలా ఉంది ఏదో కానీ ఏదో తినేలాగానే ఉంది కొంచెం అని చెప్పింది అనమాట. దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టాగ్రామ్ రెసిపీ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఒరిజినల్ వీడియోలోనేమో ఆ కేక్ చాలా స్మూత్ గా ఉంది, కానీ మన వర్జన్ లో మటుకు ఫుల్ బ్లూపర్స్ ఏమంటారు. అండ్ ఆల్సో ఈ మధ్య కాపీ క్యాట్ రీల్ కూడా ఒక ట్రెండ్ బాగా పెరిగిపోయింది కదా. నేను ఆనెస్ట్లీ అండి అసలు అది అనుకున్నాను, ఓ వా అవునా ఇంతమంది చేస్తున్నారు అని అంటే ఫాలోవర్స్ వస్తారా అని చెప్పి అది ఎక్స్పెక్టేషన్. రియాలిటీ ఒక్క ఫాలోవర్ కూడా రాలేదండి, ఫాలో అన్నాడు, అన్ఫాలో అన్నాడు, మళ్ళీ ఫాలో అన్నాడు, లైక్ అన్నాడు, షేర్ అన్నాడు, అన్ని స్టెప్స్ ఫాలో అయ్యాం కానీ ఒక్క ఎక్స్ట్రా ఫాలోవర్ కూడా రాలేదు. ఇంకా అయ్యో నాకున్న ఫాలోవర్స్ తగ్గిపోలేదు. సో ఇలా మీరు మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీరు కానీ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ట్రై చేసిన రెసిపీస్ కానీ ఏదన్నా ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసి ఉంటే
సర్ప్రైజింగ్లీ ఓకే బాగా వచ్చిందా లేక అది నిజంగా రియాలిటీలో బిస్కెట్ అయిందా అని నాకు చెప్పాలి అని అనుకుంటే కాల్ చేయండి అండ్ షేర్ యువర్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ కుకింగ్ స్టోరీస్ విత్ మీ అండ్ మన డాలస్ లిసనర్స్ ఎక్స్పీరియన్స్ వినాలని నాకైతే చాలా చాలా కుతూహలంగా ఉంది. ఎనీవేస్ ఐవ్ లైన్ అప్ అనదర్ సాంగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ మన్మధుడు, సో స్టే ట్యూన్డ్ టు రేడియో సిరిబి 107.9 FM అండ్ ఐల్ బి రైట్ బ్యాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర విత్ మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్, ఓన్లీ ఆన్ రేడియో సిబి 107.9 FM. సో మనము ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ కపులు స్టార్ట్ చేశాం కదండి. సో బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నాకు ఒక లిసనర్ ప్రియా గారు తన ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసారంట, ఈజీ 10 మినిట్స్ క్రీమీ పాస్తా రెసిపీ. వీడియోలో మటుకు మీరు చెప్పినట్టుగానే అన్ని సూపర్ ఎస్థెటిక్ గా, ఒకటే ప్యాను, స్లో మోషన్ చీజ్ పుల్స్, బ్యాక్గ్రౌండ్ లో ఏమో క్యూట్ మ్యూజిక్ వస్తూ ఉండింది. ఇది ఈజీగా చేస్తా, మంచిగా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు, ఇంప్రెస్ అయిపోతారు అని చెప్పేసి అనుకుంటే 10 మినిట్స్ రెసిపీ కాస్త 2 అవర్స్ అయిందంట. ఇది రియాలిటీ. కిచెన్ మొత్తం వార్ జోన్, చీజ్ ఏమో మాడిపోయింది, పాస్తా ఓవర్ కుక్ అయిపోయింది. లాస్ట్ లో హస్బెండ్ క్వైట్ గా డోడాష్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని అడిగారంట. అసలు హైలైట్ ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ రీల్ రీక్రియేట్ చేయడానికి ఫోన్ స్టాండ్ పెట్టి వీడియో తీద్దామని చూస్తే అది లాస్ట్ లో కెమెరాలో క్యాప్చర్ అయింది ఓన్లీ స్మోక్, ఆ కిచెన్ మెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెషన్స్ అంతే తప్ప ఎక్కడ అది రీల్ కి పెట్టుకునేటట్టు మాత్రం లేకుండా పోయింది అని చెప్పేసి అన్నారు. బట్ రెసిపీ ఫెయిల్ అయింది కానీ అసలు యాజ్ ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీ అందరం కలిసి చాలా సేపు అది చేస్తున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నాము, అది అసలు బెస్ట్ పార్ట్ అని చెప్పి. బట్ అసలు ఇన్స్టాగ్రామ్ లో మనం అన్ని చూసేవన్నీ కొంచెం సింపుల్ గా ఉంటాయి గానీ రియాలిటీలో మటుకు కిచెన్ కి సపరేట్ స్క్రీన్ ప్లే లాగా ఉంటుందండి అని అన్నారు. థ్యాంక్ యూ ప్రియా గారు ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇలా చాలా మందికి అవుతూ ఉంటాయి కదండి. అసలు ఓకే, నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంది షేర్ చేసుకోవడానికి. బట్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ అనదర్ అనౌన్స్మెంట్. ఓకే, రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలెన్ టెక్సస్, దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ అస్ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణప్రతిష్ట మహోత్సవం. అండ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. July 1st to July 5th, 2026. ఎక్స్పీరియన్స్ 5 spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and family are welcome. Donation and sponsorships are also welcome. Please visit https://www.radhakrishnatemple.net for donations and other information. And this is from July 1st to July 5th, 2026 in Radhakrishna Temple located in Allen, Texas. Marchipokunda andaru vellandi, take part in it. Nen kuda actually sign up chesanandi. నాకు ఇలాంటివి చేయాలంటే చాలా చాలా ఇష్టము. అక్కడ ఉన్నంత సేపు అసలు అన్ని మర్చిపోయి ఒకటే ఒకటి ఉంటుంది, స్వామివారికి సేవ చేయడం అనేది మనం ఎంత కుదిరితే అంత. సో నాకు చాలా ఇష్టము, మీరందరూ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఆల్సో authentic Indian flavors kosam we can head to Maitri's Indian Cuisine. Hilltop location lo amazing views, a spacious patio seating, friends and family tho chill avadaniki perfect destination. Morning breakfast, lunch buffet, evening snacks varaku prati bite lo authentic Indian taste aithe guaranteed andi. Inte kaadu, mee functions, parties or any corporate events kosam one of the best catering and banquet services in town. So don't wait, visit Maitri's Indian Cuisine. They're now serving you in Irving, South Lake and as well as Frisco. ఓకే, సో మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, మనం ఇంకొక షార్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తామండి ఇన్ 3 మినిట్స్. బట్ అంటిల్ దెన్ ఐ విల్ షేర్ అబౌట్ మై అదర్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. యూజువలీ లైక్ యునో, మనం ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే వీకెండ్ వస్తే హాయిగా చిల్గా ఉంటాము, ఏ మెల్లిగా అసలు లేట్గా లేద్దాము ప్లాన్ చేసుకుంటాం కదా. నేనైతే సాటర్డేస్ అయితే నాకు అలా ఉంటుందండి, అలారం లేకుండా పీస్ఫుల్ గా పడుకుంటాను అనుకుంటా. కానీ ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే సండే మార్నింగ్ మటుకు నాకు ఆటోమేటిక్ గా చాలా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, ఎందుకంటే మన మార్నింగ్ మంత్ర టైం అంటే అసలు నేను మీ అందరితో కనెక్ట్ అయ్యే టైం కదా. సో బట్ సాటర్డే మటుకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నైట్ రేపు ఎర్లీగా లేస్తా ఆర్గనైజ్డ్ ఉంటాను, ఫ్రైడే నైట్ సారీ ఎర్లీగా లేస్తాను ఆర్గనైజ్డ్ ఉంటాను, మంచి బ్రేక్ఫాస్ట్ తిందాము అని చెప్పి అసలు ప్రొడక్టివ్ సాటర్డే అని చెప్పేసి అనుకుంటాను. రియాలిటీ ఏంటి అంటే ఎవ్రీ సాటర్డే మైండ్ లో జరిగేది అలారం రింగ్ అయ్యాక ఫస్ట్ స్నూజ్, తర్వాత ఇంకో 5 మినిట్స్ న్యూస్, లాస్ట్ కి దుప్పటి మంచిగా కోజీగా

పప్పేసుకుని మొత్తం హాయిగా పడుకుంటా. సడన్ గా క్లాక్ చూస్తే హాఫ్ డే అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత పనుందిరా నాయన, లాండ్రీ పెండింగ్ ఆర్ ఎల్స్ యు నో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు క్లీన్ ఎట్ హోమ్, ఆర్ నెక్స్ట్ వీక్ ప్రిపరేషన్ పెండింగ్, గ్రాసరీ షాపింగ్ వెళ్దాం అనుకున్నాం, ఇవన్నీ మొదలవుతాయి. అసలు అనిపిస్తుంది అండి మనం వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్నావా లేకపోతే అసలు ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ వీక్ గురించి టెన్షన్ పడుతున్నావా అనేది కూడా అర్థం కాదు కదా సమ్ టైమ్స్. మీ ఇంట్లో ఇలా ఏమైనా వీకెండ్ ప్లాన్స్ ఇలా రివర్స్ అవుతాయా, లేదా మీరు జెన్యున్ గా లేచి ప్రొడక్టివ్ గా ఉంటారా? లైక్ డెఫినెట్లీ నాకు కాల్ చేయండి అండ్ షేర్ యువర్ ఫన్నీయెస్ట్ వీకెండ్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ మూమెంట్స్ విత్ మీ. సో అలా వీకెండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నాకైతే అసలు ఇంకొక 2 hours స్లీప్ కావాలి అని అనిపిస్తుంది. షో అయ్యాక ఇంటికి వెళ్ళి చక్కగా పీకల దాకా తినేసి హాయిగా పడుకుంటాను. బట్ ఎనీవేస్, సో we will soon go into a commercial break, but I've lined up a song for you, and then stay tuned and be right back, and we will talk more about expectation versus reality experiences.

0: chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga songa Radio Surabhi, America lo telugu istam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: Radio Surabhi Revisit.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out the retail glow probe.
8: Actual water systems to understand the vital role water plays in your life.
4: Thank you for being in our journey.
9: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3 America lo mee telugu nestam and nenu mee RJ Shruti Venkat, mee Sunday morning companion on our morning mantra show. So manamu commercial ki mundu weekend expectation versus weekend reality gurinchi maatladukunnam kada. Naaku messages vachayandi from my friends. So one of my friends says Sunday plans ante asal full ga relax avvali, late ga levali, coffee taagutu balcony lo ala paatlu vintu afternoon oka movie, evening oka nap, total peaceful Sunday ga undali anani. Kaani reality entante intlo unnav kada ee roju, pada Costco ki veldamu, lekapothe akkada nunchi groceries, akkada nunchi gas filling, car wash, laundry, bed sheets cleaning, evening ki chuste ala sofa meeda ala padipoyi untamu ani చెప్పేసి అంటున్నారు. దీనికంటే మండే ఆఫీస్ లో సిట్టింగ్ ఇస్ యాక్చువల్లీ మోర్ రిలాక్సింగ్. సో అయితే రాహుల్ గారు మండే ఆఫీస్ కి వెళ్ళి రిలాక్స్ అవుతారు అన్నమాట. దట్స్ గుడ్ టు నో. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. అండ్ దెన్ ఇంకొక స్టోరీ కూడా ఏంటి అని అంటే ఫ్యామిలీతో మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుని అట్లా బ్రంచ్ కి వెళ్ళాలి, క్యూట్ ఫొటోస్ తీసుకోవాలి, అసలు ఇన్స్టాగ్రామ్ వర్తి హ్యాపీ సండే ఉండాలి మంది కూడా అని అనుకుంటాం. గానీ పిల్లల్ని రెడీ చేయడానికి ఒక గంట, ఆ తర్వాత హస్బెండ్ రెడీ అవడానికి ఇంకో గంట, ఆ తర్వాత మేకప్ అయ్యాక ఈ పిల్లలు ఏదో ఒకటి ఏడు ఆకలను లేకపోతే ఇది స్పిల్ చేయడము అది పడేయడము ఏదో ఒకటి చేస్తారు. సో ఫైనలీ ఈ అన్ని దాటుకుని రెస్టారెంట్ కి వెళ్ళాక 45 మినిట్స్ వెయిటింగ్, పిల్లలు అక్కడ బోర్డం తోటి ఇటు పరుగులు అటు పరుగులు లేకపోతే ఆకలి వచ్చి క్రాంకీ అయిపోవడాలు ఇవన్నీ అవుతాయి. ఫొటోస్ తర్వాత ఆఖరికి ఏదో చేసి ఫొటోస్ దిగితే అంట ఒక పిక్చర్ లో హస్బెండ్ ఏమో ఐస్ క్లోజ్డ్, ఇంకో దాంట్లో ఏమో పాప ఎటో దిక్కులు చూస్తూ. సో ఫైనల్ గా అప్లోడ్ చేసింది ఏంటి అని అంటే మన టేబుల్ మీద ఉన్న మెను ఐటమ్స్ లేకపోతే కాఫీ కప్ అంట. అసలు అల్టిమేట్ కదండి. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు ఫర్ షేరింగ్ దాట్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. నేను ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీలో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఆన్లైన్ షాపింగ్ వర్సెస్ రియాలిటీ అండి. అసలు ఇదైతే అల్టిమేట్. ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ అందరం విక్టిమ్స్ ఏ ఉంటాము. నేను కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఫ్యూ ఇయర్స్ ఎగో తేములో వి ఆర్డర్డ్ గేమర్ చైర్ అని చెప్పి ఉంది. సో అది చాలా, దానికి రివ్యూస్ చాలా ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. చైర్ కూడా చాలా అసలు స్టైలిష్ గా ఇట్లా ఏదో గేమింగ్ సెటప్ చైర్ లాగా కనిపించింది అనమాట. సో వావ్ సూపర్ ఉంది, అసలు ప్రాపర్ గేమర్ చైర్ వచ్చేస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. తీరా చూస్తే అది ఫోటోలో చూపించేది ఒకటి, రియాలిటీలో వచ్చేది ఇంకొకటి అన్నట్టు. దట్ వాజ్ లైక్ వెరీ వెరీ స్మాల్ ఒక టాయ్ స్టాండ్ లాగా ఉండిందండి. అసలు అది చూసి మేము నవ్వుకున్నాం చూడండి, కింద పడి పడి. ఓ మై గాడ్, దట్ వాజ్, ఐ థింక్ చాలా మంది ఎక్స్పీరియన్స్ రిలేట్ అవుతారు అనుకుంటా. బట్ ఐ విల్ కంటిన్యూ ప్లేయింగ్ ద సాంగ్ దట్ ఐ ప్లేడ్ బిఫోర్ ద కమర్షియల్ అండ్ స్టే ట్యూన్ అండ్ ఐల్ బి రైట్ బ్యాక్.

Alright, welcome back. That was a beautiful song from Ullasanga Utsahanga movie. So, naaku iddaru listeners call chesarandi. First, Kiran garu. Nenu inda kannan kada reality expectation versus reality. One of my friends shared it. Ready avadaniki husbands. హస్బెండ్స్ 1 అవర్ తీసుకుంటారు, పిల్లలు దానితో వాళ్ళు రెడీ చేయడానికి ఇంకో గంట అయిపోతుంది అంటే కిరణ్ గారు అంటారు మీరు చాలా రెండు విషయాలు తప్పు చెప్పారండి. ఆ హస్బెండ్స్ 1 అవర్ రెడీ అవుతారని చెప్పారు, కానీ అసలు మీరు ఎంతసేపు రెడీ అవుతారు అది కూడా చెప్పాల్సింది. దట్ వాజ్ ఎ గుడ్ అబ్జర్వేషన్ అండి. మా జన్మ హక్కు కిరణ్ గారు, నేను ఇదాక అన్నట్టు మేము ఆడవాళ్ళు అలా రెడీ అవుతాం అనమాట. అది మాకు అసలు డిఫాల్ట్ గా అది అట్లా మాకు అలా మా హక్కు అనమాట. అండ్ దెన్ వెంకట్ గారు కూడా కాల్ చేశారు. అండ్ వెంకట్ గారు అయితే అసలు చాలా ఫన్ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. బట్ దెన్ హీ సెడ్ నాకు ఫ్రైడే అసలు ఈవినింగ్ ఒక్కరోజే నేను ఫ్రైడే ఈవినింగ్ మాత్రమే కాస్త రిలాక్స్డ్ గా ఉండగలనండి, నాకు సండే నుంచి నాకు ఇంకా మండే ఫీవర్ ఒకటి మొదలైపోతుంది, అండ్ ఎవరైనా సండే రోజు పార్టీలు పెట్టారు అంటే ఇంకా అసలు ఒళ్ళుమడిపోతుంది అని. బట్ యాక్చువల్లీ దట్స్ ట్రూ అండి, చాలా మందికి ట్రూ. మా సండే మధ్యాహ్నం అనగానే అందరికి బాబోయ్ అసలు చాలా పని ఉంది, మళ్ళీ మండేకి రెడీ అవ్వాలి, హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది, ఇది అది అని చెప్పి అసలు సగం పార్టీలో ఉన్నట్టే ఉంటాం కానీ అసలు పీస్ఫుల్ గా కూర్చోలేం. పీస్ఫుల్ గా కూర్చునేది ఎప్పుడు అని అంటే మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ దట్ ఫ్రైడే ఈవినింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఇందాక ఆన్లైన్ షాపింగ్ వర్సెస్ రియాలిటీ నా గేమర్ చైర్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పుకున్నాను కదా, అసలు అలానే ఆయన కూడా హెడ్సెట్ ఆర్డర్ చేశారంట. హెడ్సెట్ ఆర్డర్ చేస్తే ఆయనకి కీబోర్డ్ వచ్చిందంట. సో నిజంగా అండి, మనం అసలు ఆన్లైన్ లో చూస్తాం కదా, చూసినప్పుడేమో అసలు అబ్బా భలే ఉంటుంది అని అనిపిస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచేస్తాయి మనకి బేసికలీ. కానీ రియాలిటీ మాత్రం ఏదో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఉంటుంది కదా. అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఫొటోస్ లో చాలా లగ్జరీగా కనిపిస్తాయి, అసలు డెలివరీ అయిన తర్వాత చూస్తే ఇది నిజంగా మనం ఆర్డర్ చేసిందేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఏవో నా గేమర్ చైర్ కూడా అలానే అయిందండి, అది చూసినప్పుడేమో ఫుల్ లైట్లు అవి ఉన్నాయి, చూస్తే ఒక చిన్న ఫోన్ పెట్టుకునే స్టాండ్ అది. అసలు మై గాడ్ ఎంత నవ్వుకున్నాం తెలుసా అండి, అసలు ఇప్పటికీ వి థింక్ ఆఫ్ ఇట్ అండ్ యు నో వి లాఫ్. సో ఇంకా మీకు కూడా ఇలాంటి ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి అట్ 9726361966. అండ్ ఐ ఆమ్ ప్లేయింగ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ గైస్, స్టే ట్యూన్డ్ అండ్ వీ విల్ బి రైట్ బ్యాక్.

Alright, welcome back. And that was another beautiful song from Vasu. Nenu ee paata appatlo vinnanandi kani recent ga I went to Elysium and the Elysium kellinappudu asalu vinnappudaithe appatikante ippudi paata inka chaala asalu energetic ga chaala enjoy chesam ee paataki. That's a beautiful song. Ee madhi ee paata ekko vintuna nenu. So naaku Mahesh garu oka experience share chesaru. Expectations were before coming to USA emo America illaka asalu full set ayipothundi, weekend road trips, snow lo photolu, stylish battalu, jacketlu, asalu luxurious life ani cheppesi anukunnam. Vachaka ఫస్ట్ వింటర్ వచ్చాక 3 లేయర్స్ స్వెటర్ వేసుకున్నా కూడా చలి ఆగలేదు. వీకెండ్ రోడ్ ట్రిప్స్ కాదండి బాబు, కాస్కో ట్రిప్స్ అయ్యేవి. లగ్జరీ లైఫ్ అంటే గ్యాస్ ఎక్కడ చీపు, మిల్క్ ఎక్కడ డిస్కౌంట్ వస్తుంది, విచ్ అపార్ట్మెంట్ ఈస్ గివింగ్ అస్ ఫ్రీ పార్కింగ్ అనే రీసెర్చ్ ఒకటి బాగా చేసేవాళ్ళం. హైలైట్ ఏంటి అని అంటే ఇండియాలో వాషింగ్ మెషిన్ రన్ చేయడం చాలా సింపుల్, ఇక్కడ లాండ్రీ రూమ్ కి బాస్కెట్ తీసుకుని స్టేయర్స్ ఎక్కడం ఒక జిమ్ వర్కౌట్ అయిపోయిందంట ఆయనకి. బట్ అయిపోయింది. కానీ లాస్ట్ లో ఏం చెప్పారు అని అంటే కష్టం ఉంటుంది, హోమ్ సిక్ కూడా ఉంటుంది, కానీ మన పీపుల్ మన కమ్యూనిటీతో కలిసి నవ్వుకుంటే అసలు ఒక ఫారిన్ కంట్రీలో కూడా ఒక హోమ్ లాగా అనిపిస్తుంది అని. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ సేయింగ్ ఇట్ మహేష్ గారు. I truly agree with you. నేను కూడా అలా వచ్చినప్పుడు అలానే ఫీల్ అయ్యాను. బట్ దెన్ యు నో ఈవెన్చువల్లీ దిస్ కంట్రీ హాస్ బికమ్ మై హోమ్ టు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఐ హ్యావ్ లాస్ట్ అనౌన్స్మెంట్. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. ఎక్కడ అంటే డాలీ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి. కాల్ దెమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలీస్ టెక్సస్. So I have lined up another beautiful song of Surya and Jyothika and also Bhumika.

అసలు టైం ఎలా అయిపోయిందో తెలియనే లేదండి. నేనైతే అసలు రియలైజ్ అవ్వలేదు 9:55 అవుతుందని. బట్ ఈ రోజు మీ అందరితో ఇలా సండే మార్నింగ్ స్పెండ్ చేయడం మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మన ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ టాపిక్ మీరు కనెక్ట్ అయ్యి కాల్ చేసి మీ ఫన్నీ స్టోరీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆనెస్ట్ లో. లైఫ్ లో మనం అనుకున్న అన్ని పర్ఫెక్ట్ గా జరగకపోవచ్చు, కానీ జరిగిన మూమెంట్స్ లో హ్యాపీనెస్ వెతుక్కోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? సో లెట్స్ ఆల్ హ్యావ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ లిటిల్ లో అండ్ మంచిగా నవ్వులు మాత్రం బాగా పెంచుకుందాం. అండ్ కొంచెం ఎక్కువ నవ్వుకుందాం, కొద్దిగా లైట్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ వీక్ లో మనల్ని ఏవైతే స్ట్రెస్ చేసిన విషయాలు ఉంటాయో వాటికంటే మనల్ని నవ్వించిన మెమరీస్ ని లెట్స్ క్యారీ ఫార్వర్డ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సండే మార్నింగ్ సో బ్యూటిఫుల్. మీ కాల్స్, మీ లవ్, మీ సపోర్ట్ ఆనెస్ట్లీ మార్నింగ్ మంత్రాకి అదే రియల్ ఎనర్జీ అండి. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్, దాన్ని మీరు ఎవ్రీ వీక్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. సో నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్, ఈ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మార్నింగ్ మంత్రా ఆన్ రేడియో సెలబీ 107.9 FM అమెరికాలో మీ తెలుగు నేస్తం. సో మీ అందరికీ పీస్ఫుల్, హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ సండే. టేక్ కేర్ డాలస్, ఎంజాయ్ యర్ సండే అండ్ సీ యూ నెక్స్ట్ వీక్. బై బై. I have lined up another song, a beautiful song, but stay tuned.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
3: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. Just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
6: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
4: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకం

గుడ్ మార్నింగ్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకన మీ అందరి నోట, రెండు ఎంత ఖచ్చితంగా రాశారు. అసలు ఆయన రాసినప్పుడు ఏ ఉద్దేశంతో రాశారో గాని అవి ముమ్మాటికి ముమ్మాటికి నిజం. ఒక పాట ఏంటండి బాబు, మీరు వేల వేల పాటలు పాడారు అండ్ పాటగా బతుకుతూనే ఉంటారు మా అందరి నోట. సో మీ పాటలు వింటూ మేము ఒక విషయం చెప్పండి, అసలు బాలుగారి పాట మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బాలుగారి పాట రోజుకి ఒక్కసారైనా వినకుండా ఉంటామా? రేడియోలోనో టీవీలోనో లేకపోతే మనం పాడుకుంటూనో కదా. సో ఈ పాట వాసు సినిమా నుంచి బాలుగారి నోట జాలువారిన ఒక అమృతధార అనొచ్చు. ఈ పాటతోటి నాకు ఒక చిన్న మెమరీ ఒకటి అసోసియేట్ అయింది. బాలుగారు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి రేడియో షో చేయడానికి, అప్పట్లో వేరే ఫ్రీక్వెన్సీలో చేసేవాళ్ళం కదా, వీకెండ్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట అదే వచ్చేస్తుంది మసల్ మెమరీ, 12 దాకా షో చేసేవాళ్ళం అనమాట. సో ఆ రోజు బాలుగారి జయంతి, దానికి నేను ప్లేలిస్ట్ అంతా కంపోజ్ చేసుకుని నేను స్టూడియోకి వెళ్తున్నాను, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకో నా ప్లేలిస్ట్ లో కారులో వెళ్తున్నప్పుడు ఈ పాట వచ్చిందన్నమాట. ఈ పాట అప్పటి వరకు నేను వినలేదు అసలు. అరే ఎంత అసలు ఆ కోయిన్సిడెన్స్, ఈ పాట నేను ఫస్ట్ టైం వింటాము అండ్ ఆ సందర్భానికి ఎంత చక్కగా ఇమిడిపోవడము అండ్ ఆ పాట వింటూ నేను ఆ ఎగ్జిట్ మిస్ అయ్యి షోకి లేట్గా వెళ్ళాను అనమాట. అలా ఆ మెమరీ గుర్తుకొచ్చింది. ఇంతకీ ఎవరు మాట్లాడేది రేడియోలో అనుకుంటున్నారో ఈ పాట గుర్తుపట్టే ఉంటారంటే నేనండి, మీ వేణు చెడుకుపల్లి. ఇవాళ మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా. బాలుగారి మీద షో చేయట్లేదు అండ్ ఆయన జయంతి 4 తారీఖున ఘనంగా జరుపుకున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలను ఆవిష్కరించారు అండ్ అలాగే ఆయన్ని స్మరించుకున్నాం మనము. బట్ ఆయనకు ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఈ పాటతోటి షో మొదలు పెట్టాను. కానీ థీమ్ అయితే ఇది కాదు. బాలుగారి మీద మనం చాలా షోస్ చేసాము, చాలా మంది ఆర్జెస్ట్ చాలా షోస్ చేశారు ఆ వీక్ అంతా కూడా. సో ఇవాళ ఆయన మీద షో అయితే చేయట్లేదు, బట్ ఆ పాటతోటి ఎందుకో మొదలెట్టాలనిపించింది ఇవాళ షో. అగైన్ వెల్కమ్, వామ్ వెల్కమ్, వామ్ వెల్కమ్ కాదు, కొంచెం కూల్డ్ వెల్కమ్, ఏ కూల్ వెల్కమ్. అసలు ఎండలు మండిపోతున్నాయి కదా. సో ఇవాళ పొద్దున అలా వాతావరణం చల్లగా మారిపోయి మనకు ఒక్క కాసింత ఉపశమనం ఇవాళకి. బట్ టెంపరేచర్స్ విల్ బీ బ్యాక్ అగైన్. అండ్ మీలో చాలా మంది ఈ పాటికి హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఇండియాకి వెళ్లే ఉంటారు, వెళ్లే సన్నద్ధంలో ఉండి ఉంటారు. అండ్ హోప్ ది కిడ్స్ ఆర్ హ్యావింగ్ ఫన్ సమ్మర్ బ్రేక్ లో. ఒక ఇవాళ థీమ్ ఏంటి అంటారా, ఒక పాటతోటి మొదలెడతాను, మన థీమ్ లోకి వెళ్ళిపోదాము. ఆ పాట విన్నాక థీమ్ ఏంటో నేను మీతో అందరితోటి పంచుకుంటాను. ఈ పాట కనుక మీరు గుర్తుపట్టుంటే ఏ సినిమాలో నాకు చెప్పండి, స్టూడియో కాల్ చేసి 9726361966. అగైన్ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో అంది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

మీలో ఎంతమంది బహుశా ఈ పాట విన్నారో లేదో తెలియదు కానీ నేనైతే చాలా సంవత్సరాలైంది ఈ పాట విని. సత్యం సినిమా నుంచి అసలు ఈ సినిమా అసలు మనలో ఎంతమంది చూసారు నేనైతే చూడలేదు. సుమంత్ అండ్ జెనీలియా నటించిన సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమా విడుదలైంది. సరే ఈ పాటతోటి మన థీమ్ లోకి వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్లీ ఈ పాట పాడింది చక్రి, ఒక మ్యూజిక్ కంపోజర్ అండ్ సింగర్. ఈ పాటకి ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేశారు, పాడింది కూడా ఆయనే. కొంచెం కాదు చాలానే త్వరగా వెళ్ళిపోయారు ఆయన. ఆయన జయంతి రేపు. సో ఎప్పుడు నేను చక్రి గారి మీద నేను షో చేయలేదు. సో సరే ఆయనకి ట్రిబ్యూట్ గా ఒక మన ఇవాళ సిగ్నేచర్ షోలో ఒక సెగ్మెంట్ ఆయన జయంతి సందర్భంగా ఆయన కంపోజ్ చేసినవి ఆయన పాడిన పాటలు వింటూ మనం ఒక మేబీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ డిపెండ్స్ పాటలు అయితే చాలానే ఉన్నాయి. సో ఆయన మీద ఇవాళ షో చేద్దాము. చాలా తక్కువ లైఫ్ స్పాన్ అనొచ్చు అండ్ అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయన చాలా కొంతకాలమే ఉన్నారు కానీ ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రము చాలానే ఉంది. ఆయనకి మ్యూజిక్ పెద్దగా అఫీషియల్ గా అంటే ప్రొఫెషనల్ గా నేర్చుకున్నది లేదు, బట్ మ్యూజిక్ అంటే ఇష్టం ఆయనకి. అలాగే ఆయన చాలా కష్టపడి ఆయన సినీ ప్రస్థానం చేశారు. మొట్టమొదటి సినిమా 2000లో విడుదలైంది, బాచీ అనే సినిమా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో. తర్వాత వాళ్ళిద్దరిది చాలా హిట్ కాంబినేషన్ అండి. ఒక దాదాపుగా ఒక 10 సినిమాలు తీశారు వాళ్ళిద్దరు కలిసి. వాళ్ళ రిలేషన్ కూడా అలాంటిది. హీస్ నోన్ టు బి ఎ జెంటిల్మెన్. అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేసే మంచి వ్యక్తి. ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ కూడా అదే అంటారు, చాలా వెరీ నైస్ జెంటిల్మెన్ అండ్ చాలా గుడ్ అట్ హార్ట్, అందరికీ హెల్ప్ చేసే వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి అని. ఆయన మంచితనమే ఆయనకి కొంచెము ఇబ్బంది పెట్టిందనే న్యూస్ కూడా ఉంది. సరే అండి, మీరు విన్న సినిమా, మీరు విన్న పాట సత్యం సినిమా నుంచి మనం విన్న పాట. ఈ పాట వింటుంటే ఒక నాకు అరే ఈ ట్యూన్ ఫస్ట్ లో హమ్మింగ్ వస్తుంది కదా అని, అది ఎక్కడ విన్నానబ్బా అనుకుంటూ నేను సెర్చ్ చేస్తే లక్కీ అలీ అని ఒక సింగర్ ఉన్నారు, హిందీ సినిమాల్లో పాడతారు ఆయన. ఆయన పాడిన కంపోజ్ చేసిన ఓ సనమ్ అని ఒక పాట ఉంటుంది, పాప్ సాంగ్ అనుకుంటా, అది దాంట్లో వస్తుంది ఆ హమ్మింగ్. సో కొంచెం ఫెమిలియర్ గా అనిపించింది. సరే అండి, ఇంకొక మంచి పాట వినేద్దాము. అండ్ ఇంతకు ముందు అనుకున్నాం కదా చక్రి అండ్ పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అనేది. ఈ పాట మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఏ సినిమాలో అది తెలుస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726316966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. వాళ్ళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ సినిమా నుంచి మీరు విన్న పాట. అండ్ ఈ సినిమాలో కూడా రవితేజ, పూరి జగన్నాథ్ డైరెక్షన్, చక్రి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ రవితేజ హీరో. రవితేజని ఎందుకు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నా అంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా, అవి అలా కుదిరిపోతాయి అంతే. పూరి జగన్నాథ్ అండ్ చక్రి కాంబినేషన్ లో దాదాపు 10 సినిమాల్లో వాళ్ళు కలిసి పనిచేస్తే దాంట్లో రవితేజతో కలిసి తీసిన సినిమాలు 9 దాకా ఉన్నాయంట. సో అదొక హిట్ కాంబినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రాఘవ్ గారు ఫోన్ చేశారు. రాఘవ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఆన్ రేడియో. ఆయన కాల్ చేసి, వేణు గారు మీరు మనకి జాతర సందర్భంగా మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఒకటి ఆడాము, ఇప్పుడు సెమీఫైనల్స్ మధుర అండ్ మసాలా రెస్టారెంట్ దగ్గర ఆడామన్నమాట. అప్పుడు నేను మిమ్మల్ని కలిసానండి, మీరు ఎంత జోవియల్ గా ఉన్నారు, ఎంత ఫనీగా అంత ఉన్నారు, ఇవాళ ఏంటండి ఆ ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువ అయినట్టు అనిపించాయి, మీరే

అని ఫోన్ చేశారు. దట్ ఈస్ సో స్పెషల్ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ కాల్. ఏం లేదండి, కొంచెం వార్మప్ మోడ్ లో ఉన్నానంతే. బట్ మీ ఫోన్ కాల్ తోటి ఆ ఎనర్జీ వచ్చేసింది అనమాట, ఆ బూస్ట్ వచ్చేసింది. సో విల్ కంటిన్యూ విత్ దాట్. సరే అండి, మనకి బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇంకొక పాటల్లోకి వెళ్లకుండా, బట్ ఐ వాంటెడ్ టు స్పెషల్ మెన్షన్ వన్ థింగ్, ఎస్పెషలీ ఇది నాకు దాదాపు ఒక 2 weeks నుంచి అట్లా కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట. సో అండ్ ఐ వాంటెడ్ టు ఈ రేడియో మీడియం గా నేను ఐ వాంటెడ్ టు షేర్ మై థాట్స్. ఒక 2 weeks బ్యాక్ ఇక్కడ మన డాలస్ ఏరియాలో ఫ్రిస్కోలో ఒక ప్రొటెస్ట్ జరిగింది. అండ్ దెన్ ఆ ప్రొటెస్ట్ లో మన ఇండియన్ ఫ్లాగ్ ని ఇన్సల్ట్ చేశారు, దాన్ని చింపేసేసి. ఏ కంట్రీకైనా కానీ ఇండియన్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ అవి ఇంకా ద అల్టిమేట్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫర్ దట్ కంట్రీ. ఆ రెండింటికి జోలికి వెళ్ళి వాటిని ఇన్సల్ట్ చేయడము మొత్తం దేశాన్ని మొత్తము ఇన్సల్ట్ చేసినట్టే. అండ్ నేను ఆ సంఘటనని ఈ రేడియో మీడియా మీడియంగా ఐ వాంట్ టు కండెమ్ దట్ అండ్ గట్టిగా ఖండిస్తున్నాను. ఐఎమ్ షూర్ మీలో చాలా మంది నాతో ఏకీభవిస్తారు. ఇంకొక నాకు ఇబ్బంది కలిగిన విషయం ఏంటంటే దాని గురించి మన మన నేషనల్ లీడర్స్ ఎవరు కామెంట్ చేయకపోవడము. అండ్ ఐ డోంట్ నో వాట్ రీజన్స్ దేర్ ఆర్, నాకు దాని గురించి అంత పరిజ్ఞానం లేదు. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ సంబడీ అప్ దేర్ టు కమ్ అవుట్ అండ్ కండెమ్ దట్ హీనస్ యాక్ట్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం, డోంట్ గో ఎనీవేర్.

0: లంచ్ కి ఎక్కడ కన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
4: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: Radio Surabhi Revisit.
6: Building a school anukoni em lavam?
7: Anduke Value Financial Services undi kada.
8: Specializing in core Java and DS Inc.
9: Fresh quality kuralu, groceries, with a simple online order, myhomegrocers.com.
5: Thank you for being in our journey.
10: వెల్కమ్ బ్యాక్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారం అయ్యే సిగ్నేచర్ షోకి పునః స్వాగతం. కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూనిన్ అయి ఉంటే మనం ఇవాళ సిగ్నేచర్ షోలో ఒక సెగ్మెంట్ సింగర్ కంపోజర్ చక్రి గారికి డెడికేట్ చేస్తూ ఆయన జయంతి సందర్భంగా రేపు అంటే జూన్ 15th ఆయన జయంతి. సో ఆయనకి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఒక సెగ్మెంట్ లో మనం ఆయన కంపోజ్ చేసినవి, ఆయన పాడిన పాటలు వింటూ మనం గడిపేద్దాం. మీకు కనుక మీకు ఇష్టమైన చక్రి గారి పాటలు ఏమన్నా ఉంటే తప్పకుండా మీరు స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. స్టూడియో నెంబర్ తెలుసు కదా, 9726361966. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. సరే అండి, పూరి జగన్నాథ్ అండ్ చక్రి కాంబినేషన్ లోనే వచ్చిన ఇంకొక సినిమాలోంచి పాట విందాం. బట్ ఈ లోపల ఇంకొక విషయం ఆయన గురించి షేర్ చేసుకోవాలంటే, ఆయన చాలా తక్కువ కాలంలోనే అంటే ఒక షార్ట్ స్పాన్ లోనే ఆయన కెరియర్, మ్యూజిక్ కెరియర్ ఆర్ ఫిల్మ్ కెరియర్ నడిచింది. కానీ అందులోనే ఆ తక్కువ కాలంలోనే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రము మనకి చాలా చాలా గుర్తుంటుంది. సో మచ్ సో దట్ ఒక ఇయర్ లో ఆయన 18 సినిమాలకి మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు, ఈదర్ యాజ్ ఎ కంపోజర్ ఆర్ ఎ సింగర్. 18 మూవీస్, దట్స్ నాట్ ఎ జోక్. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి పనిచేయాలంటే ఏళ్ల తరబడి ఒకే సినిమాకి పనిచేయాల్సి వస్తుంది. అండ్ మనం చాలా చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమా ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక దాదాపు 1 or 2 years దాకా దా షూటింగ్ కానీ ఆ ప్రొడక్షన్ కానీ ఆ పోస్ట్ ప్రొడక్షన్ కానీ అండ్ అవి డిలేస్ వస్తూ అవన్నీ. సో ఈ మధ్య సినిమాలు అంటే ఒక రకం కాదు, ఒక హీరోని చూసి ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ వాళ్ళు నటించిన సినిమా మళ్ళీ చూడడానికి. బట్ అలాంటిది ఒకే సంవత్సరంలో 18 సినిమాలకి ఆయన పనిచేశారు చక్రి గారు. సో ఓకే, చక్రి అండ్ పూరి జగన్నాథ్ అండ్ రవితేజ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఇంకొక సినిమాలోంచి ఒక మంచి పాట వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఎవరిద్దరు అంటారా? నాకేం తెలుసండి, అదే అండి రవితేజ అండ్ కళ్యాణి గారు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంట. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే సినిమా నుంచి మీరు విన్న పాట చక్రి గారి మ్యూజిక్ కాంపోజిషన్ అండ్ బాలుగారు అండ్ కౌశల్య వీళ్ళిద్దరు కలిసి పాడిన పాట. కౌశల్య అనదర్ స్పెషల్ మెన్షన్. చక్రి గారికి ఆయన ప్రత్యేకత ఏంటంటే చాలా మంది కొత్త వాళ్ళకి ఆయన సినిమాల్లో అవకాశం ఇస్తూ ఉంటారు అండ్ హీఈస్ నోన్ ఫర్ దాట్. అలాగే కౌశల్య గారిని ఇంట్రడ్యూస్ చేసింది చక్రి గారు అండ్ తర్వాత షీ వెంట్ ఆన్ టు సింగ్ సమ్ అమేజింగ్ సాంగ్స్. అండ్ ఒకసారి రేడియో సురభి అండ్ మా రేడియో స్టేషన్ ఆవిడతోటి ఒక కొలాబ్ చేశారండి, ఐ థింక్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఒక మ్యూజికల్, ఆ పేరు గుర్తు రావట్లేదు కానీ వెరీ నైస్ సింగర్ అండ్ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ సింగర్. స్పీకింగ్ ఆఫ్ డౌన్ టు ఎర్త్, ఇందాక సుగాత్రి గారు కాల్ చేసి ఈ సినిమాలో హీరోయిన్ కళ్యాణి గురించి చెప్తూ ఏదో గుడికి వెళ్ళినప్పుడు ఒక పక్కింటి అమ్మాయి అలా కనబడుతుంది కదా, ఏదో సమ్ హోమ్లీగా, అసలు నో బ్లింగ్, సో చక్కగా ఉంటారు చూస్తే. ఏంటది ఆరణాల అచ్చమైన ఆడపడుచు, తెలుగింటి ఆడపడుచు అలా అనిపిస్తారు ఆవిడ. సో ఎనీవేస్, మనకి చక్రి గారి మీద మనం స్పెషల్ చేస్తున్నాం కదా, ఇంకొక మంచి పాట వినేద్దాము. ఈ పాట నాకు చాలా చాలా, అగైన్ ఒక కామన్ థీమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్, రవితేజ హీరో. చెప్పా కదా ఇంతకుముందు వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కలిసి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అదే కాంబినేషన్ లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ సినిమాలోంచి ఒక మంచి రొమాంటిక్ మెలడీ పాట విని ఈ సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నంబర్ 972-636-1966.

ఏం ఇలా చేస్తున్నా? ఎక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

ఏదో కదా అని ఇంత వర్షంలో కూడా అంత దూరం నుంచి వచ్చి సినిమా రేడియో షో చేస్తుంటే చాలా మంది ఫోన్ చేసి తిట్టారండి, ఇడియట్ అన్నారు. ఏంటబ్బా తిడుతున్నారంటే, లేదండి ఇది సినిమాలో పాట, ఈ పాట ఏ సినిమాలోదే అని అడిగారు కదా, సినిమా పేరు చెప్తున్నామని అన్నారు. సో బతికించారు. ఎనీవేస్, ఇడియట్ సినిమా నుంచి మీరు విన్న పాట కరెక్ట్ గా సుగాత్రి గారు అండ్ మా రిత్విక్, అనురాధ గారు, లక్ష్మీ గారు అందరూ ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. అండ్ లక్ష్మీ గారు మీరు మెన్షన్ చేశారు, అండ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ దట్ ఆల్సో, ఈ సినిమాకి రేడియో సురభికి ఒక చిన్న లింక్ ఉంది. అదేంటంటే చెప్పనప్పుడే చెప్పను, మీకు తెలిస్తే కనుక మీరు షేర్ చేసుకోండి. ఇడియట్ సినిమాకి మా రేడియో సురభికి ఒక చిన్న లింక్ ఉంది. చిన్న లింక్ కాదు, యాక్చువల్లీ కొంచెం పెద్ద లింకే. ఆ లింక్ ఏంటి, ఆ సంబంధం ఏంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, ఆర్ ఈ పాట అయిన తర్వాత నేనే చెప్తాను మీకు కనుక ఆత్రంగా ఉంటే. సినిమాకి, ఎప్పుడో వచ్చిన సినిమాకి ఇప్పుడు ఉన్న రేడియో సురభికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఓకే, ఆలోచించండి.

ఓకే మనకి అనురాధ గారు ఫోన్ చేశారు మళ్ళీ, అండ్ విద్య గారు ఫోన్ చేశారు, అండ్ హర్ష గారు ఫోన్ చేశారు యూకే నుంచి. ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడడం, బట్ హీ ఈజ్ ఎ రెగ్యులర్ లిసనర్ అంట. మరి అంత రెగ్యులర్ గా లిసనర్ అన్నప్పుడు మరి నా షోకి ఫస్ట్ టైం కాల్ చేశారు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గుడ్ టు కనెక్ట్ విత్ యూ హర్ష గారు. అండ్ ఆయన హీ షేర్డ్ ఫ్యూ థింగ్స్ అబౌట్ చక్రి గారు. ఆయనకి ఆబ్వియస్లీ ఆయన చెప్పడంలోనే ఆయన అంటే ఇష్టం అని అర్థమైపోయింది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. సో ఆయన వాయిస్ లో ఆ టింబర్ అంటారు కదా, ఐ థింక్ టింబర్ అనుకుంటా, అది దాన్ని ఎలా చెప్పాలా బా, కొంచెం వెనకాల కొంచెం పరీక్షగా ఉంటే కొంచెం గజ్జల సౌండ్ ఉన్నట్టుగా ఉంటుందండి వేణు గారు ఆయన వాయిస్ లో అని అన్నారు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు మనం విన్న పాట చెన్నై చంద్రమ, అది ఏ సినిమాలోది అంటే చెప్తా ఒక్క నిమిషం, ఇటు బ్లాంక్ అయింది సడన్ గా. చెన్నై చంద్రమ్మ, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఆ సినిమాలోంచి ఆసిన్, అండ్ అగైన్ రవితేజ, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోంచి మీరు విన్న పాట. చక్రి మ్యూజిక్ కంపోజ్ చేశారు, అండ్ ఆయనే ఆయన పాడిన పాటల్లో వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ అనొచ్చు ఈ పాట. ఆ మ్యూజిక్ కూడా కొంచెం క్లాసికల్ టచ్ ఉంటుంది, అలాగే మధ్యలో ఆ కోరస్ మాత్రం వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇట్స్ అ నైస్ ఫ్యూజన్ ఆఫ్ వెస్టర్న్ అండ్ మన క్లాసికల్ సినిమాల మ్యూజిక్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా నుంచి మీరు విన్న పాట. సరే అండి, కొంచెం ఆ స్లో సాంగ్ నుంచి మనం ఒక చిన్న ఫాస్ట్ బీట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాము. కానీ ఆశ్చర్యం ఏంటంటే చక్రి గారు పెద్ద హీరోలతోటి తీసిన సినిమాలు కొంచెం తక్కువే అని చెప్పచ్చు, అస్సలంటూ లేకపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినబోయే పాట ఒక పెద్ద హీరో నటించిన సినిమా, అగైన్ పూరి జగన్నాథ్ కాంబినేషన్, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వాళ్ళిద్దరి మీద స్పెషల్ చేస్తున్నట్టుంది నాకైతే, బట్ వాళ్ళిద్దరు అన్ని సినిమాల్లో కలిసి కొలాబరేట్ చేశారు. సరే అండి, ఈ సినిమా ఏ పేరేంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 972-636-1966. సో ఇప్పుడు మనం వినబోయే పాట ఏ సినిమాలోది. ఓ బై ది వే, ఆల్మోస్ట్ మర్చిపోయాను, నేను ఈ పాట వినబోయే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇడియట్ సినిమాకి అండ్ రేడియో సురభికి ఒక లింక్ ఉంది అని అన్నాను, అదేంటి తెలిస్తే చెప్పండి అన్నాను. మనకి లక్ష్మి గారు, అనురాధ గారు ఫోన్ చేసి, అలాగే విద్య గారు కూడా ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. అదేంటంటే ఈ సినిమాలో, ఇడియట్ సినిమాలో హీరోయిన్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో కాదండి, మన రాజేశ్వరి గారు, ఆవిడ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆ సినిమాలో ఆ హీరోయిన్ కి. హర్ష గారు ఫోన్ చేసి రాజేశ్వరి గారితో ఏదో లింక్ ఉందండి ఈ సినిమాకి, కానీ ఎలా అనేది తెలియదు అన్నారు. వెల్ నౌ యు నో. సరే, ఈ తర్వాత వచ్చే పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 972-636-1966. ఈ పాటతోటి మనము బ్రేక్ లోకి వెళ్ళిపోదాం, బ్రేక్ తర్వాత మరిన్ని పాటలు వింటూ మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. డోంట్ గో ఎనీవేర్. మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. కీప్ దోస్ కాల్స్ కమింగ్, ఇట్స్ ఆల్వేస్ అమేజింగ్ టు కనెక్ట్ విత్ యూ. ఆ కనెక్షన్ గురించి కూడా మనం బ్రేక్ తర్వాత కాసేపు మాట్లాడదాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీకా పరోటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
6: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. కనెక్షన్ అన్నాం కదా, ఓకే, బై ద వే మనకి ఆ బ్రేక్ ముందు విన్న పాట నిన్నే నిన్నే పాట, దేశముదురు సినిమా నుంచి. ఓకే, కనెక్షన్స్ అంటే నాకు మొన్న క్రితం వారం మనం ఎంతో వైభవంగా రేడియో సురభి జాతర 4th ఎపిసోడ్ జరుపుకున్నాం మనం ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఈవెంట్ అండి. అసలు పొద్దున 8 గంటలకేమో మొదలైతే కార్ మొత్తం అంతా ర్యాప్అప్ చేసుకునేసరికి 10:30 అయింది నైట్. కొంతమంది అయితే, మీలో కొంతమంది పొద్దున్నీ సాయంత్రం వరకు మొత్తం ఆల్మోస్ట్ ఉన్నారు. అది చూసి ఎంత బాగా అనిపించింది అసలు. సో ఐ మీన్ ఆ కనెక్షన్ లేకపోతే అంత అంత పేషెన్స్ తోటి, అంత ఉత్సాహంతో ఉండరు. అండ్ అలాగే వర్షము ఒక పక్కన, అండ్ తర్వాత మధ్యాహ్నం ఎండ, అవన్నీ లెక్క చేయకుండా ఎంతమంది ఎంతమంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, ఇట్ మీన్స్ అ లాట్. Radio Surabhi is for the community, and the feeling of community was very, very obvious there. And naaku special moments entante, of course day anta special kani kunni aithe ala inga marchipolenu. First of all, kalyanam, Ramulu var kalyanam enta adbhutanga jarigindi kada. So naaku ishtamaina moments entante jatharlo Ramulu varni లోపలికి, వెన్యూ లోకి తీసుకొచ్చేటప్పుడు ఆయన పల్లకి మోసే అద్భుతమైన అవకాశం. నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం. అండ్ ఎంత డివినిటీ అసలు ఇలా ఎత్తుకోగానే గూస్ బంప్స్, ఆ పులకరింత అంటారు కదా, అదేంటో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అమేజింగ్ ఫీలింగ్. అలాగే కోలాటం వాజ్ ద హైలైట్. అండ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈవినింగ్ అనుకుంటా అందరికీ, మీ అందరికీ ప్రసాదం ఇచ్చే ఆ అవకాశం వచ్చింది నాకు రాములు వారి ప్రసాదం. దోస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్పెషల్ మూమెంట్స్. అండ్ మీలో చాలా మందిని కలిశాను అండ్ ఫోటోస్ తీసుకున్నాము. దోస్ మూమెంట్స్ విల్ స్టే విత్ మీ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ కంటిన్యూ అవుతుందని రేడియో సురభికి. ఇలాగే మనం అందరము కొన్ని మైల్ స్టోన్స్ యానివర్సరీస్ కూడా జరుపుకోవాలని ఆశిస్తూ నెక్స్ట్ పాట వినేద్దాము. ఈ పాట రిక్వెస్ట్ చేసింది అనురాధ గారు. అండ్ ఆవిడ డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. మీకు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను షో చేస్తుంటే కనుక మై ఫేవరెట్ నాగార్జున గారి పాటల్లో అయితే ఖచ్చితంగా ఒక్కటైనా పడి తీరాల్సిందే. దానివల్ల నేను చాలా బ్యాక్లాష్ కూడా ఎదుర్కొన్నాను అనే ఫనీ నోట్. బట్ అనురాధ గారు ఫోన్ చేసి మీ వాడి పాట వేసుకోండి ఇంకా అనేసి సినిమా సజెస్ట్ చేశారు. సరే, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఆబ్వియస్లీ దీనికి సంగీతం అందించింది చక్రి గారు.

శివమణి సినిమా నుంచి మీరు విన్నా బిట్. ఎంత కోయిన్సిడెన్స్ కదా, ఇప్పుడే ఈ పాటకు ముందు అండ్ ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ ప్లాన్డ్. రాములు గారి గురించి మాట్లాడాము, రాములు వారి కళ్యాణం గురించి మాట్లాడాము మన జాతరలో, అండ్ నెక్స్ట్ పాట ఆయన మీదే వచ్చింది. సంథింగ్స్ ఆర్ మెంట్ టు బి, అది మనం జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అదంతే, అది మన చేతుల మీదుగా ఉంటుంది అంతే. సరే, మనకి స్టూడియోకి ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు, శ్రోత వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. మనము డిస్కనెక్ట్ అయిపోయిందండి, మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేయరా, మనము ఆన్ ఎయిర్ మాట్లాడదాము. సరే, ఇంకొక పాట రిక్వెస్ట్ చేశారు రవి గారు. రవి గారు, ఈ పాట మీకోసం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అగైన్ అనదర్ చక్రీస్ కాంపోజిషన్.

లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. లక్ష్మి గారు ఫోన్ చేసి వెనుగారు మొన్న జాతరలో నన్ను తిట్టారండి అన్న. నేనా? నేను ఇక్కడ తిట్టానండి బాబు అంటే ఈ మధ్య షోకి కాల్ చేయట్లేదు ఏంటి అది అన్నారు. అందుకే పని కట్టుకుని మరీ అటెండెన్స్ వేయించుకుందామని ఫోన్ చేశా అన్నారు. అదే చూసారా, ఇంతకుముందు మా రిత్విక్ వెరీ రెగ్యులర్ కాలర్, నేను వాణ్ణి చనువుతోటి రా అంటాను, వాడు అంటాను, అఫ్ కోర్స్ చిన్నపిల్లాడు, బట్ ఆ కనెక్షన్స్ అండి అది మీకు అర్థమవుతుందో లేదో కానీ బట్ ఇట్ మీన్స్ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ఎవ్రీబడి ఆన్ దిస్ సైడ్ రేడియో. కనెక్షన్స్ అలా ఉండిపోతాయి, మన ఫ్రెండ్స్ అవుతాం. ఇంతకు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు, ఆయన మాత్రము ఆల్మోస్ట్ ఆల్ త్రూ అవుట్ ద డే ఉన్నారు జాతర రోజు. ఆయన వింటూ నేను అనుకున్నా అండి మీరు నా గురించే మాట్లాడుతున్నారు అని ఫోన్ చేసి చెప్పారు. అండ్ ఆ చనువు అంటారు చూసారా, అదేంటంటే నేను గుడికి వెళ్తున్నాను, గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కావాల్సిన పాట అడుగుతాను నేను ఫస్ట్ ఫోన్ చేసి అని. యు కైండ్ ఆఫ్ ఓనర్స్ అండ్ ఇన్ ఏ గుడ్ వే, అండ్ దట్ మీన్స్ సో మచ్ ఫర్ దాట్, సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో కీప్ దట్ కమింగ్. సరే అండి, మనకి ఈ తర్వాత వచ్చే పాటతోటి మనం చక్రి గారి మీద సెగ్మెంట్ కంక్లూడ్ చేద్దాము. మనం ఒక జనరల్ సెగ్మెంట్ లోకి వెళ్తాము, థీమ్ ఏం లేదు. ఈ లోపల మీకు నచ్చిన పాటలు ఏవైనా సరే, బ్లాక్ అండ్ వైట్, 90s, 2000s, 2026, డజంట్ మ్యాటర్, మీకు నచ్చిన పాటలు ఏవైనా అడిగి రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఇష్టమైన వాళ్ళకి ఆ పాటని డెడికేట్ చేయొచ్చు. అలాగే ఏదైనా స్పెషల్ ఒకేషన్స్, బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, ఏదైనా స్పెషల్ మైల్ స్టోన్ బర్త్డేస్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్వి తప్పకుండా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి నచ్చిన పాటలు ఏమన్నా మనము డెడికేట్ చేద్దాం అందరం కలిసి, ఏమంటారు? ఓకే సరే. ఈ స్పీకింగ్ ఆఫ్ డెడికేషన్, ఈ తర్వాత పాట మాత్రము ఐఎమ్ డెడికేటింగ్ ఇట్ టు మై మామ్. మా అమ్మకి డెడికేట్ చేస్తున్నాను. ఆవిడకి ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడన్నా రేడియోకి వస్తూ వస్తా మా టిపికల్లీ కాల్ చేస్తాను ఇండియాకి, అరే ఈరోజు ఈ పాట వేరా అంట. మమ్మీ అది ఆ థీమ్ లోకి ఫిట్ కాదు అంటే అవునా సరేలే ఇష్టం వచ్చినప్పుడు నీకు కుదిరినప్పుడు వినిపించు అంటారు. సో ఈ పాట మా అమ్మకి డెడికేట్ చేస్తూ, నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఫర్ మెనీ రీజన్స్. చక్రి గారు అండ్ ఐ లవ్ కృష్ణవంశీ అండ్ ఆఫ్ కోర్స్ ఐ లవ్ లవ్ కూడా కాదు ఇంకా ఐ క్యాన్ డిస్క్రైబ్ దట్ వర్డ్ శాస్త్రి గారు. ఆ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట సినిమా పేరేంటో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. ఈ పాటికి గెస్ట్ చేసే ఉంటారు.

ఒక పాట సెంట్రిక్, అండ్ ఆ పాటని ఒక మూవీ లాగా మార్చేసి తీసిన సినిమా చక్రం సినిమా. లక్ష్మి గారు ఫోన్ చేసి వేణు గారు మా అమ్మ కూడా ఈ పాట చాలా ఇష్టం అని చెప్పారు. అలాగే అనిత గారు సరైన సమాధానం చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఆవిడ రిక్వెస్ట్ చేశారు, ఆ పాట లైనప్ చేస్తాను. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ కాల్స్, అమేజింగ్ రెస్పాన్స్, కీప్ ఇట్ కమింగ్. బట్ ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ లో మనము థీమ్ లెస్, ఏమీ లేదు, నాకు నచ్చిన కొన్ని పాటలు వినిపిస్తూ వెళ్తాను. అలాగే మీకు నచ్చిన పాటలు మీరు కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. ఎస్పెషలీ మన పాటలు మనం వింటే మజా ఏమొస్తుంది. సో మనకు నచ్చిన వాళ్ళకి నచ్చిన పాట వినిపిస్తే మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కదా. వాళ్ళ పేరును కూడా మెన్షన్ చేస్తాం మనం రేడియోలో. సో అలాంటి పాటలు మీకు నచ్చిన వాళ్ళకి, యారో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్, ఏదైనా డెడికేషన్స్ ఉంటే తప్పకుండా స్టూడియో ఫోన్ చేసి ఆ పాటలు రిక్వెస్ట్ చేయండి. ఆల్రెడీ ఒక రెండు మంచి పాటలు ఆ రిక్వెస్ట్ వచ్చేసాయి, ఆ పాటలు వినేద్దాం. ఈ తర్వాత పాట, ఈ పాటతోటి మన బాలు గారు ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారు. ఆయనని ప్లేబ్యాక్ సింగర్ గా ఎస్టాబ్లిష్ చేసిన పాట అని చెప్పొచ్చు. సో మచ్ సో దాట్ ఈ పాట ఏ సినిమాలోదో తెలియదు చాలా మందికి. దాని గురించి ఇంకొన్ని విశేషాలు మాట్లాడదాం. ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట వినేద్దాం. మీకు కనుక సినిమా పేరు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో అండ్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. నాకు ఇవాళ బోనికాలు రాఘవ్ గారు ఫోన్ చేశారు, అది చెప్పా కదా. వేణు గారు మొన్న కలిసినప్పుడు

0: వావ్ అనిత గారు, వాట్ ఏ సాంగ్ రిక్వెస్ట్ అండి. అసలు చెవుల్లో తుప్పు వదిలిపోయింది అంటారు కదా, ఆ టైప్ లో ఉంటుందన్నమాట ఈ సినిమా. పేరు చాలా మందికి తెలీదు, బట్ మళ్ళా మన వాళ్ళకి బాగానే తెలుసు. వేద గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు, అలాగే లక్ష్మి గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఆవిడ ఒక మంచి పాట కూడా రిక్వెస్ట్ చేశారు, లైనప్ చేస్తాను. బట్ ఈ పాట గురించి ఒక కాన్సర్ట్ లో రోజా రమణి గారు అన్నారన్నమాట, వన్ ఆఫ్ ది హీరోయిన్స్ ఈ సినిమాలో. చాలా మంది వచ్చి నాతో అంటూ ఉంటారు, అదే ఏది విలో విరిసిన సినిమా ఉంటుంది కదా అని. సినిమా పేరు తెలియదు అనమాట, బట్ ఈ పాట హ్యాస్ బికమ్ అ సిగ్నేచర్ ఫర్ దాట్ మూవీ. అండ్ ఆఫ్ కోర్స్ బాలు గారిని ఒక బూస్ట్ ఇచ్చిన పాట అని చెప్పచ్చు. ఈ స్లో సాంగ్స్ వినటానికి ఓకే బాగుంటాయి, కానీ పాడటం చాలా కష్టం అండి, చాలా కష్టం. అసలు దీంట్లో ఒక వెరీ సటిల్ గమకాలు ఉంటాయి, వాటిని ఎంత అద్భుతంగా ల్యాండ్ చేశారంటే బాలు గారు, హ్యాట్స్ ఆఫ్. ఎనీవేస్, మనకు బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాము, డోంట్ గో ఎనీవేర్. బట్ ఈ లోపల మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా స్టూడియో ఫోన్ చేయండి. 972-636-1966 ఈజ్ ద నెంబర్. ఐ విల్ సీ యూ ఆన్ ది అదర్ సైడ్, డోంట్ గో ఎనీవేర్.
1: రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. ఓకే, వినయ్ గారు ఫోన్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. ఆ పాటను నేను లైన్అప్ చేసే లోపల లక్ష్మీ గారు ఈ పాట హేమంత్ గారికి డెడికేట్ చేశారు. అండ్ ఈ పాట ఏ సినిమాలోది, అలాగే ఈ పాట పాడింది ఎవరు, ఈ రెండిట్లో ఆ రెండిటికి సమాధానం తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. బట్ పాట వినే లోపల ఒకసారి ఏ టు బి రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక మనకి నచ్చిన అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇప్పుడు ఏ టు బి వారి ఇన్స్టెంట్ మిక్సెస్ రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి. పౌడర్స్ కానీ, మసాలాస్ కానీ, పేస్ట్ కానీ, ఇవన్నీ ఆర్ పచ్చళ్ళు ఇవన్నీ. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంగియా, ఐ డోంట్ నో, గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎలం. విజిట్ a2btexas.com ఆర్ కాల్ 214-872-2345. అలాగే SNR ఇన్సూరెన్స్, ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద USA, మేక్ షూర్ యూ కవర్డ్ విత్ SNR ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, but your health coverage doesn't have to last. Your job or insurance, SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and most importantly in a stress-free way. From health to travel, dental, vision and life insurance, SNR Insurance has got you covered. సరే అండి, మనకి ఇంకోటి ఇంటర్నేషనల్ యోగా డే. జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే June 21st ఫ్రమ్ 7:30 to 9:30 AM ఎట్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ ఇర్వింగ్ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యూమానిటీ. ఎంజాయ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ DC మంజునాథ్, కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ అండ్ హానరబుల్ ఆల్ జపాంటా, mayor of Irving. Yoga mats and breakfast will be provided. Admission is absolutely free. Register today at mgmnt.org for International Yoga Day. Sir, ee paata vinedam. Again, question entante ee paata ee cinemalodi and paadindi evaru, ee rendu లో దేనికైనా ఆ రెండింటికి సమాధానం తెలిసి స్టూడియో పోయించండి. అలాగే మీ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్ కీప్ దెమ్ కమింగ్. ఐ హ్యావ్ ఫ్యూ లైన్డ్ అప్ ఆల్రెడీ, బట్ ఐ కెన్ యూస్ సమ్ మోర్.

ఈ పాటలో ఆఫ్ కోర్స్ సాహసం శ్వాసగా సాగిపోయే సినిమా నుంచి రమణ్ గారి కాంపోజిషన్, పెద్ద ఆర్కెస్ట్రా ఏముండదు, చిన్న వయలిన్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, ఎక్కువ హడావిడి లేకుండా అలా కళ్ళు మూసుకుని అలా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు ఈ పాట వింటూ ఉంటే. అలాంటి పాట దీనిలో లిరిక్స్ ఎంత బాగుంటాయంటే అనంత శ్రీరామ్ గారి రచన. ముందుగా ఈ పాట రిక్వెస్ట్ చేసింది లక్ష్మి గారు. లక్ష్మి గారు హేమంత్ గారికి డెడికేట్ చేశారు ఈ పాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. దారి నేను తీరం తాను, దారం నేను హారం తను, దాహం నేను నీరం తను, కావ్యం నేను సారం తను. అలా ఇద్దరి నువ్వు నేను ఎలా కనెక్షన్ ఏంటి అంటే ఇట్లా డిస్క్రైబ్ చేశారన్నమాట. వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను మనసు మీను. వావ్, ఏ మూడ్లో రాశాడో గాని అనంత శ్రీరాము, అమేజింగ్. నాకు చాలా చాలా ఇష్టం లిరికల్ గా ఈ పాట, అఫ్ కోర్స్ మ్యూజికల్ గా కూడా. సరేనండి, మనకి కొన్ని మంచి మంచి పాటలు లైన్అప్ చేసేసాను, రిక్వెస్ట్ వచ్చేస్తున్నాయి, ఇంకా కీప్ దెమ్ కమింగ్. వేద గారు రిక్వెస్ట్ చేసిన ఈ పాట. వేద గారు, మీరు సినిమా పేరు చెప్పారు కానీ కొత్త సినిమానా పాత సినిమా? ఎందుకంటే ఒకటే టైటిల్ తోటి మల్టిపుల్ మూవీస్ ఉంటాయి, బట్ మీరు నాని బీభత్సమైన ఫ్యాన్ అని నాకు తెలుసు, కాబట్టి మీరు బహుశా ఇదే ఈ సినిమాలోంచి పాట రిక్వెస్ట్ చేశారని ఐఎమ్ అస్యూమింగ్. సో లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. చెప్తారు, మీరు చెప్పండి.

సిరివెన్నెల సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. పాడింది అనురాగ్ కుల్కర్ణి, నాకు చాలా చాలా ఇష్టమైన సింగర్ ఇటీవల కాలంలో. అండ్ ఆయన రేంజ్ ఒక లెవెల్లో ఉంటుంది అసలు. ఓకే, మనకి ఇంకొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఈ లోపల యాక్చువల్లీ యా నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాము. ఈ పాటను రిక్వెస్ట్ చేసింది వినయ్ గారు. ఆయన ఫ్రెష్ గా జీడిపప్పు ఉప్మా తినేసేసి మంచి ఎనర్జెటిక్ మూడ్ లో వచ్చి ఈ పాట రిక్వెస్ట్ చేశారు వినయ్ గారు. మీ పాట కూడా జీడిపప్పు ఉప్మా అంత స్వీట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పాట స్టార్టింగ్ లో స్లోగా అలా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, బట్ ఒక చోట ఇంకా ఆ డ్రమ్స్ స్టార్ట్ అవుతాయి, అక్కడ మాత్రం అసలు ఇట్లా అదే. నేనైతే ఈ పాట విన్నప్పుడు నాకు ఈ పాట తమిళ్ వర్షన్ చాలా ఇష్టం నాకు. రివైండ్ చేసి మరీ వింటూ ఉంటామన్నమాట ఆ డ్రమ్స్ స్టార్ట్ అయ్యే టైంకి. యూ విల్ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. One of my all-time favorites.

మౌనరాగం సినిమా నుంచి మీరు విన్న పాట వినయ్ గారి రిక్వెస్ట్. వేద గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వేద గారు. అండ్ వినయ్ గారు, థ్యాంక్స్ ఫర్ దట్ బ్యూటిఫుల్ రిక్వెస్ట్. టెంప్టింగ్ గా ఉంది తమిళ పాట కొంచెం అటెంప్ట్ చేద్దామా అనేసి, బట్ కంట్రోల్ చేసుకుంటా. సరే, మనకి ఇంకొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఈ లోపల స్పెషల్ మెన్షన్. ఇటీవలే మనము జూన్ 10th రోజున ఒక గొప్ప డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, యాక్టర్, మెయిన్లీ తమిళ ఇండస్ట్రీలో, బట్ ఆయన ఇంపాక్ట్ తెలుగు ఇండస్ట్రీ మీద కూడా చాలా ఉంది. కొన్ని డబ్బింగ్ సినిమాలు, కొన్ని స్ట్రైట్ సినిమాలు. వి లాస్ట్ అన్ అమేజింగ్ పర్సన్, భారతీరాజు గారు. ఆయన చూస్తుంటే అసలు ఆయన ఎప్పుడన్నా ఏదన్నా కాన్సర్ట్స్ లో కానీ ఎక్కడన్నా చూస్తే ఎప్పుడు ఒక చిన్న స్మైల్ అలా ఉంటుంది ఆయన ఆయన మొహం మీద కదా. సో ఆయన యాక్చువల్లీ ఆ పాటని ఒక మంచి పాట వినిపించాలనుకుంటున్నాను ఆయనకి డెడికేషన్ గా, బట్ ఈ లోపల ఈ పాట వినేద్దాము. అనురాధ గారి రిక్వెస్ట్, ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఇంతకుముందు ఆ స్లో సాంగ్ విన్నాం కదా, ఇప్పుడు ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్, అగైన్ బాలుగారి వాయిస్ లోనో. ఈ సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం.

0: వాట్ ఎ సాంగ్ రిక్వెస్ట్ అనురాధ గారు, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ ఎనర్జీకి ఒక ఏదో ఎనర్జీ డ్రింక్ ఏదో తాగినట్లు అనిపిస్తుంది అన్నమాట ఈ పాట వింటుంటే. అండ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా. ఆనంద్ గారు, సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. మిస్డ్ మీటింగ్ విత్ యూ జాతరకి, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ మా 5th యానివర్సరీ ఆఫ్ జాతరలో కలుద్దాం తప్పకుండా. నాకు ఈ పాట వింటున్నప్పుడు ఒక థాట్ వచ్చిందండి, 2 థాట్స్ యాక్చువల్లీ. ఒకటి, అండ్ ఐ వాజ్ షేరింగ్ దిస్ విత్ వన్ ఆఫ్ ది లిసనర్స్ ఇంత ముందు, ఏంటంటే ఇటీవల కాలంలో ఎవరైనా కొత్త మూవీ ప్రోమోస్ భాగంగా అందులో ఉండే పాటలు ఆ రికార్డింగ్ వర్షన్ కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తున్నారు ఆ వీడియోలో, ఆ టీజర్స్ లో అట్లా. ఫర్ ఎగ్జాంపుల్, 8 వసంతాల్లో చిత్రమ్మ గారు యాక్చువల్లీ స్టూడియోలో పాడింది ఆ బిట్ ఉంటుంది ఆ పాటలో. ఎక్స్క్యూజ్ మీ, ఈ పాట రికార్డింగ్ అప్పుడు బాలు గారు ఎలా పాడారు అని ఒకసారి పిక్చరైజ్ చేసుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. బట్ నిజంగా అట్లాంటి వీడియోస్ అప్పట్లో ఎందుకు తీయలేదో ఏంటో మరి ఆ థాట్ రాలేదు. అండ్ దట్స్ వన్ థాట్. ఇంకో థాట్ ఏంటంటే, బహుశా ఈ పాట పాడిన రోజు విచ్ ఎవర్ డే దట్ ఈస్ సమ్ టైమ్ ఇన్ 1979 లో వచ్చింది సినిమా, ఆ పాటకి ఆ కాలానికి ఏమైనా సంబంధం ఉందా? ఇట్స్ సో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం. ఆనంద్ గారు నేను మాట్లాడుకుంటే ఇళయరాజాగారా అనుకుని వెంటనే చెక్ చేశారు, ఎంఎస్వి గారు కాంపోజిషన్. బహుశా దిస్ మస్ట్ హావ్ బీన్ ద ఓన్లీ సాంగ్ హీ సాంగ్ దట్ డే బాలు గారు, ఎందుకంటే ఈ పాట వేరే పాటలు పాడిన తర్వాత ఈ పాట పాడడానికి ఎనర్జీ ఉండదు. అండ్ ఈ పాట పాడిన తర్వాత ఇంకా వేరే పాటలు పాడే ఎనర్జీ కూడా ఉండదు. ఆ వాయిస్ ఎంత స్ట్రెయిన్ అయి ఉండాలి ఆయనకి ఈ పాట పాడినప్పుడు. బట్ మ్యాన్, త్రూ అవుట్ ఆల్ అండ్ ఆల్ హై ఎనర్జెటిక్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దట్ రిక్వెస్ట్. సినిమా పేరు మాత్రం అందమైన అనుభవం. ఎస్, ఈ పాట వింటే మనకు ఒక అందమైన అనుభవం. It takes us back to those times, beautiful times.
1: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast daka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సమ్ పనీర్ టిక్కా, చమిక పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఇట్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
5: Radio Surabhi Revisit.
6: Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
7: Larsen Travels me mottam toni sampurnanga plan chestundi. Larsen Travels to me toni book cheskondi. Travel badalni marchipondi.
8: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
9: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలో మనము చివరి గంటకి వచ్చేసాము. ఎంత మందితో కనెక్ట్ అయ్యారు అండ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ దట్ యు సెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. కీప్ ఇట్ కమింగ్. సరే, మనకి బ్రేక్ కి ముందు బ్రీఫ్ గా మెన్షన్ చేశాను, బట్ ఆయన గురించి కొన్ని విశేషాలు అండ్ మాటలు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీ మీద, తమిళ్, తెలుగు, డజంట్ మ్యాటర్, మూవీ ఇండస్ట్రీ మీద ఆయన వేసిన ముద్ర అలాంటిదన్నమాట. భారతీ రాజా గారు, వి లాస్ట్ హిమ్ రీసెంట్లీ 10th June ఆయన కాలం చేశారు. అండ్ భగవంతుడు ఆయన ఆత్మకి శాంతిని చేకూర్చాలని మనందరం ప్రార్థిద్దాం. What a legend, Andy. What a legend. 6 National Film Awards, Filmfare Awards, Tamil Nadu State Film Awards, Nandi Awards, హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు, పద్మశ్రీ అవార్డ్. పద్మశ్రీ ఆయనకి చాలా చాలా తక్కువ అండ్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. బట్ ఎనీవేస్, అంతటి లెజెండ్ గురించి మన బాలుగారు ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.
10: చాలా పెద్దవాడు వాడు కదరా, ఎంతరా, 76 or 77 ఇప్పుడు వాడు ఎనర్జీ అంతా కూడా ఒక చిన్న బాటిల్ లో మూసి బాగా స్ప్రింగ్ తో పెడితే ఎలా ఉంటుంది, అలా ఉంటాడు భారత్ రాజా. ఇస్ ఆల్వేస్ లైక్ దట్. వాడికి నాకు పరిచయం ఎప్పుడంటే, వాడు పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. అది చెప్పుకోవడానికి వాడు సిగ్గుపడ్డాడు, గర్వపడతాడు. తను తమిళంలో నాటకాలు రాసి వాడే నాటకాలు ఆడేవాడు, వాడే హీరో అందులో. నేను అప్పుడప్పుడే గొంతు విప్పుతున్నటువంటి గాయకుడిని, వాడి నాటకాలకి నేను ప్లేబ్యాక్ పాడేవాడిని, కాస్త ఫ్లూట్ కూడా వాయించేవాడిని. వాడు ఇంకా నాకు బాకీ ఉన్నాడు. ఒక నాటకంలో ఒక సీన్ కి వాడికి ఒక లాల్చి కావాల్సి వచ్చింది జుబ్బా.
9: సో బాలు గారు ఆయన లాల్చి ఇచ్చారు అండ్ అది చింపేశారంట, చినిగిపోతుందంట ఆ సీన్ లో. సో దానికి ఇంకా పే బ్యాక్ చేయలేదు, రిటర్న్ చేయలేదని సరదాగా తీసేస్తారు. మనకంటే పెద్దవాళ్ళని అంత పెద్ద స్టేజ్ మీద బాలు గారు వాడు అని అంటున్నాను అంటే అది ఎంతటి, ఇట్స్ బియాండ్ దట్ అక్వెంటెన్స్ కదా, ఇట్స్ బ్రదర్హుడ్ అండ్ సోల్ కనెక్షన్ అలాంటిది. అట్లా ఉంటేనే అంత చనువుగా అంత అంటే ఆ చనువులో కూడా ఎంత గౌరవం కదా. సరే అండి, భారతీరాజ గారికి ఒక ట్రిబ్యూట్ కింద నాకు ఇష్టమైన, మనకందరికి చాలా ఇష్టమైన ఒక లెజెండరీ సినిమా నుంచి ఒక లెజెండరీ సాంగ్ ఒకటి వినేద్దాము. ది సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు భారతీరాజ గారు. మీకు ఈ సినిమా గురించి కానీ ఈ పాట గురించి కానీ ఏదైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి. సినిమా పేరు అడిగి ఈ సినిమాని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు.

సీతాకోకచిలుక సినిమా నుంచి మీరు విన్న పాట. సో మెనీ న్యూ ఫేసెస్ ఈ సినిమాలో. కార్తిక్, అరుణ, ముచర్ల అరుణ, ఆలి చిన్న కుర్రాడు ఈ సినిమాలో. ఆలి గాట్ ఎమోషనల్ భారతిరాజు గారు వెళ్ళిపోయినప్పుడు. ఆయన ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే కూడా భారతిరాజు గారే. వాట్ ఎ సాంగ్. నాకు దీంట్లో అఫ్ కోర్స్ అన్ని పాటలు బాగానే ఉంటాయి. అండ్ అప్పటికప్పుడు అనుకున్నాను ఈ పాట ఈ సినిమా నుంచి ఒక పాట వినిపిద్దామని. బట్ ఈ పాట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఎందుకంటే మ్యూజిక్ లో ఈ యొక్క ఇంటర్లూడ్ లో ఈ పాట కోసం. ఇంకొకసారి విందాం ప్లీజ్.

నాకు ఆ పాట అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఇలాగే రివైండ్ చేసుకుని ఆ సెక్షన్ నుంచి ఆ చిన్న ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటుంది అదొక 10 సార్లు వినేసేసి ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్ అంతటి ఇష్టం. సో కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించి ఆ పాట పిక్ చేసుకున్నాను అన్నమాట. అగైన్ భారతీరాజ గారు అమేజింగ్, ఆయన కాంట్రిబ్యూషన్స్ మూవీ ఇండస్ట్రీకి, తెలుగు, తమిళ్, హిందీ, వాట్ నాట్. మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్. సరే అండి, మనకు ఒక ఇంకొన్ని రిక్వెస్ట్ సాంగ్స్, యాక్చువల్లీ కొన్ని చాలానే ఉన్నాయి, మనకి టైం అయిపోతుంది. సో ఈ పాట రిక్వెస్ట్ చేసింది గోపి గారు. గోపి గారు, సారీ టు కీప్ యూ వెయిట్ బట్ మర్చిపోలేదండి, కొంచెం లేట్ గా వచ్చిన, లేటెస్ట్ గానే వచ్చాను. మీరు రిక్వెస్ట్ చేసిన ఈ పాటతో, ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966. రైట్ నౌ ఐఎమ్ టేకింగ్ ఎనీ రిక్వెస్ట్ ఆర్ డెడికేషన్స్ ఆర్ జస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్. సో మీరు చెప్పకపోతే నేను మీ పైన నాకిష్టమైన పాటలు రుద్దాల్సి వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ వార్నింగ్ యూ.

సినిమా ఈ పాటలు చివరిలో ఎండింగ్ ఒక చిన్న ట్విస్ట్ ఒక యాడ్ చేస్తారు బాలు గారు. ఎనీవేస్ సినిమా పేరు వచ్చేసి ప్రేమించు పెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్ అండ్ భానుప్రియ నటించిన సినిమా. మీరు సూపర్ అండి ఆడియన్స్. ఎందుకంటున్నా అంటే ఇంతకుముందు వేద గారు కాల్ చేసి వేణుగారు సిరివెన్నెల సినిమా నుంచి ఒక పాట వినిపించండి అన్నారు. నేను అదే చెప్పా కదా, కొత్త సిరివెన్నెల పాత సిరివెన్నెల అనుకుని ఐ టుక్ ద లిబర్టీ టు ప్లే దిస్ కొత్త సినిమాలోంచి పాట వినిపించాను అన్నమాట. బట్ ఆవిడ ఫోన్ చేసి ఏంటండి నా పాట, నేను అడిగింది అది కాదు వేరేది, అది ఇంకా వేయలేదు, నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇట్ వాస్ సో క్యూట్. అండ్ అదే చెప్పా కదా ఇంత ముందు ఐ యూస్ దిస్ వర్డ్ ఓన్ చేసుకుంటారు మీరు అనేసి. అలా అలా ఉంటేనే అంత ఫ్రీగా అంత వాట్స్ దట్ అఫెక్షన్ తో మాట్లాడతారు. ఇట్ ఫీల్స్ సో గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ వేద గారు, ఒక మంచి ఎక్స్పీరియన్స్. సరే మీ రిక్వెస్ట్ మీద ఇంకా మీరు ఇంకా ఈ పాట వినిపించబోతే ఇంకా మీ నుంచి నేను చివాట్లు తిల్లేను. సో అందుకే పాత సిరివెన్నెల నుంచి ఒక మంచి పాట. దీంట్లో ఎన్ని అన్ని పాటలు బాగుంటాయి, బట్ ఈ పాట మాత్రం నేను విని చాలా రోజులైంది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటూ ఈ పాట వినిద్దాం. మెరిసే తారలదే రూపం.

అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. వేద గారు సూపర్ మూవీలోంచి ఒక అండ్ నేమ్ అగైన్ లైక్ ఐ సెడ్ ఐ టుక్ ద లిబర్టీ ఈ పాట వినాలని నాకు అనిపించింది, మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. సో మెనీ రిక్వెస్ట్ సాంగ్స్ టు గెట్ టు అండ్ ఓయా ఈ పాట రిక్వెస్ట్ చేసింది మా ఆనంద్ గారు. ఆన్ ది ఫ్లై ఇట్లాగే ఉంటది సర్చ్ చేస్తుంటే. సో ఆనంద్ గారు రిక్వెస్ట్ చేసి కాల్ చేసి ఈ పాట వినిపించండి వేణు గారు, చాలా రోజులైంది అని అన్నారు. నేను కూడా విని చాలా రోజులైంది. ఈ పాట కలిసి వినేద్దాం. సినిమా పేరేంటి తెలుసు? స్టూడియో ఫోన్ చేయండి.

ఏ వసంతం ఇది, ఎవరి సొంతం ఇది? విటూరీ గారి మ్యాజిక్ క్లియర్ గా అలా కొన్ని, నాకు తెలీదు అసలు వేటూరి గారి అనేసి, ఐ వాస్ వండరింగ్ ఇది ఆయన రాసిన పాట అనేసి, అండ్ ఆఫ్ కోర్స్ టర్న్స్ అవుట్ టు బి హిమ్. వాళ్ళ ఆ ఫ్లేవర్ ఆ పాటల్లో అలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇట్ డజంట్ టేక్ లాట్ ఆఫ్ గెస్సింగ్ ఎవరు రాశారు అని కనుక్కోవడానికి. సరే అండి, మనకి స్టూడియోలో ఇంకో పాట విందాము అంటే 2 మినిట్స్ మాత్రమే ఉంది బ్రేక్ కి. సో ఒక చిన్న పాట వినేద్దాము. నాకు ఇష్టమైన పాట బిట్ సాంగ్స్ అంటారు కదా, అలాంటి పాటలు. యాక్చువల్లీ యూనో ఈ థీమ్ మీద ఒకసారి షో చేద్దాం. చిన్న చిన్న పాటలు ఉంటాయి కానీ అబ్బా ఈ పాట అప్పుడే అయిపోయిందా, ఎందుకు ఇంత చిన్నగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి పాటలు. సో అలాంటి పాట ఒకటి వినేద్దాము. ఆ పాటతోటి మనము బ్రేక్ కి దాదాపు దగ్గరలోకి వెళ్ళిపోతాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

వర్షం సినిమా నుంచి మీరు విన్న పాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నాకు చిన్న పాట ఇంకొంచెం ఉంటే బాగుండు, ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఆ పాట విన్న ప్రతిసారి. సరే అండి, మనం బ్రేక్ వెళ్లే ముందు రాధాకృష్ణ టెంపుల్ వారి నుంచి ఒక అనౌన్స్మెంట్ విందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. ద రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం.

0: ఉత్సవం. ద సీక్రెట్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం. జూలై 1వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆఫ్ కోర్స్ స్వామివారి బ్లెస్సింగ్స్. ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్ యాజ్ వెల్. విజిట్ radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. రాధాకృష్ణ టెంపుల్, ఆలన్, టెక్సాస్. అలాగే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి
1: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Oh, hello, dinner plans ending. Group lover, I'm supporting you, sir.
4: What a day, I'm completely exhausted. Dinner plans ending?
5: Nene, I'm on the lady rose dinner ki. Dinner plans ending?
1: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: వెల్కమ్ బ్యాక్. నేను డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్తుంటే రాధిక వచ్చి యాడ్ లో డిస్టర్బ్ చేసింది. సరే, ఇంకోసారి చెప్తాం. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ $49 అంతే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. హమయా. సరే, మైత్రి రెస్టారెంట్ వాళ్ళ గురించి కూడా ఒక విషయం అనుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజైన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఓకే, నాకు ఎందుకో అనిపిస్తోంది ఈ కాల్, హర్ష గారు కాల్ చేసి ఎప్పుడో ఒక పాట రిక్వెస్ట్ అడిగారు. ఆయన తిట్టుకుంటూ ఉండుంటారు, వేణుగడు ఇంకా ఈ పాట వేయలేదని. హర్ష గారు, సారీ అండి టు కీప్ యూ వెయిటింగ్. మీరు ఎక్కడో యూకే లో ఉన్నారు, సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం ఏంటి, రాత్రి కూడా అవుతుంది. సో ఐ డు నాట్ వాంట్ కీప్ యూ వెయిటింగ్. మీరు అడిగిన రిక్వెస్ట్ ని కొంచెం బంప్ అప్ చేసేసి నెక్స్ట్ వినిపిస్తున్నాను. ఈ పాట నేనైతే వినలేదు, అది మేబీ విన్నానేమో తెలియదు. నాకైతే అట్లా వెంటనే అయితే తట్టట్లేదు, బట్ చూద్దాం. బట్ మీలో ఎవరికన్నా ఈ సినిమా పేరు ఆర్ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, 9726361966. మన షో అవడానికి ఇంకొక 30 మినిట్స్ ఉంది. అండ్ ఐ హావ్ సమ్ రూమ్స్ టు టేక్ సమ్ మోర్ రిక్వెస్ట్. లెట్స్ గో.
7: దేదారే, దేదారే, దేదారే.

శుభప్రదం మూవీ నుంచి మీరు విన్న ఆ పాట అల్లరి నరేష్ అండ్ మంజరి ఫడ్నీస్ వీళ్ళు నటించారు. అండ్ దీనికి దర్శకత్వం చేసింది కాశీనాథుని విశ్వనాథ్, అంటే కె విశ్వనాథ్ గారు, అలాగే తెలుస్తుంది కదా. అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసింది మణి శర్మ. హర్ష గారి రిక్వెస్ట్. హర్ష గారు, హోప్ యూ లవ్ దట్ సాంగ్. ఐ లవ్ డెట్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వినిద్దాము. ఈ పాట దీంట్లో ఫస్ట్ చరణం దాంట్లో వర్డ్స్ మాత్రం వేరే రేంజ్ లో ఉంటది. ఈ పాట లిరిసిస్ట్ ఎవరు తెలిసి స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి అమెరికాలో. తెలుగు నేస్తాం విత్ బ్రాండ్ న్యూ లోగో, చెక్ ఇట్ అవుట్. అండ్ ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇంకొక 20 మినిట్స్ మన ప్రయాణం.

0: గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సరబి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రఫీ అండి.
0: రఫీ గారు, చాలా రోజులు అయింది మీతో మాట్లాడి, ఎలా ఉన్నారు?
1: గుడ్ సార్, హౌ ఆర్ యు?
0: గుడ్ గుడ్, చెప్పండి.
1: అదే మనకి లిరిసిస్ట్ వచ్చేసి ఆత్రేయ గారు అండి, ఆరు తీరిన ఆత్రేయ గారు.
0: అదేనా? నేను ఓకే, ఐ నీడ్ టు కన్ఫర్మ్. నేను సర్చ్ చేసి నేను ఆత్రేయ గారే అనుకున్నాను, కానీ వేటూరు గారు అని ఉంది. బట్ ఆర్ యూ షూర్ ఆత్రేయ గారా?
1: మంచి మనసులు, బానసు, బానచందర్, బానప్రియ.
0: రైట్, అది నేను ఎక్కడ చూస్తే అది ఓయా జాబిలి కోసం ఆత్రేయ గారు. ఐ యునో వాట్, అది ఆ పాటలోనే ఉంటుందండి, అది తెలిసిపోతుంది. ఆయన ట్రేడ్ మార్క్ కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా. చెప్పండి, ఇంకా ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్ రఫీ గారు?
1: ఒక సాంగ్ రిక్వెస్ట్.
0: తప్పకుండా
1: చెప్పండి.
0: ఓ ఆఫ్ కోర్స్, ఐ వాంట్.
1: ఆస్తి మోరెడు, ఆశ భారెడు.
0: సినిమాలో
1: దాంట్లో అలకెందుకులే,
0: అలకెందుకులే. వావ్, ఓకే. వెంటనే అయితే
1: అడిగిన హస్బెండ్స్ అందరికి
0: ఏంటది,
1: బిఎండబ్ల్యూలో అలిగిన హస్బెండ్స్ అందరికి డెడికేటెడ్.
0: హస్బెండ్స్ కి అలిగేంత లగ్జరీ లేదు రఫీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను లైన్ అప్ చేస్తాను. నేను కొన్ని చోట్ల చూస్తే వేటూరు గారు అని ఉంది, బట్ ఐ కెన్ కన్ఫర్మ్ ఇట్స్ ఆత్రేయ గారు. అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. ఎందుకంటే ఈ డెప్త్ యూజువల్లీ రాయలేరు అని కాదు వేటూరు గారు. ఆఫ్ కోర్స్ హీ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఇది నాచురల్ గా ఇంత డెప్త్ ఉన్న పాటలు రాయాలంటే ఆత్రేయ గారే. ఎందుకంటే జస్ట్ ఈ ఫ్యూ వర్డ్స్, నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా. లిసన్ టు దిస్. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. వావ్. అండ్ ఎందుకో ఈ పాట వింటున్నప్పుడు నాకు ఐ డోంట్ నో, నాచురల్ అభినందన పాటలు ఆ సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే కొంచెం కనెక్షన్ ఉండదు, జస్ట్ మిస్సింగ్ సంబడీ డీప్లీ ఆర్ హర్ట్ బై సంబడీ డీప్లీ, ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి ఈ పాటలో. అండ్ క్విక్ గా నాకు ఎందుకో అభినందన గుర్తుకొచ్చింది. బట్ యా, ఐ కెన్ కన్ఫర్మ్ ఇట్స్ ఆచార్య ఆత్రేయ గారు. ఇలాంటి పాథోస్ టచ్ ఉన్న పాటలు రాయాలంటే ఇంకా ఆయనే. అండ్ బాలు గారు కూడా చాలాసార్లు చెప్తారు, అది ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు కానీ ఆ ఎమోషన్ ఎక్కువ పండుతుంది ఆయన రాసే పాటల్లో. ఓకే సరే, మనకి మనోజ్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, అండ్ ఆ పాట వినేద్దాము. సినిమా పేరు తెలుస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 972-636-1966.

సీతారామ కళ్యాణం సినిమా నుంచి మీరు విన్న పాట రాళ్లలో ఇసుకల్లో మనోజ్ గారి రిక్వెస్ట్. మనోజ్ గారు, హోప్ యు లైక్ దట్ సాంగ్. ఐ సర్టన్లీ డిడ్. అండ్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ మీద ఇండియా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎందులో గెలిచినా కూడా ఒక కిక్ ఉంటది కదా. సో ఇండియన్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఇవాళ ఇండియా అండ్ పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ దే ప్లేడ్ ద గేమ్. అండ్ ఆఫ్ కోర్స్ వాట్ ఎల్స్ ఈస్ న్యూ, ఇండియా గెలిచేసింది 64 run విక్టరీ ఓవర్ పాకిస్తాన్. సో లెట్స్ వన్ మోర్ రీజన్ టు సెలబ్రేట్ అవర్ వీకెండ్. ఓకే అండి, మనకి టైం చాలా తక్కువ ఉంది. సో ఇంకొక రిక్వెస్ట్ పాట మనకి, ఈ పాట రిక్వెస్ట్ చేసింది రఫీ గారు. రఫీ గారు, ఈ పాట మీకోసం. అండ్ DFW అలిగి ఉన్న భర్తలందరికీ డెడికేషన్ అన్నారు. అది మైనారిటీ అండి, చెప్పా కదా. భర్తలకి అలిగే లగ్జరీ అవకాశము ఉండదు ఎవరు కూడా. సరే, సినిమా పాట ఏంటో తెలుసు. స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966.

అదండి సంగతి. చివరికి శోభన్ బాబు జయసుధకి కాళ్ళొత్తుతూ ఉంటాడు ఈ సినిమాలో. రియాలిటీ అంతే ఏం చేస్తాము, ఓ మై గాడ్. 3 గంటలు ఇట్టే గడిచిపోయి, బట్ మీ నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. అమేజింగ్ అమేజింగ్ రెస్పాన్స్, సో మెనీ కాల్స్ అండ్ ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారంటే ఇవాళ. అండ్ అలా ఉంటే అసలు టైమే తెలీదు అసలు. అండ్ ఇవాళ ఎక్స్పీరియన్స్ కూడా అదే. కీప్ దట్ సపోర్ట్ కమింగ్ అండ్ మళ్ళీ వచ్చే వారం థింక్ ఐ విల్ బి హియర్ ఆన్ సాటర్డే. ఎస్, నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. ఇంకొక ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి ఇప్పుడే తట్టింది బుర్రలో, అది ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఈ వారం అంతా ఆ ప్రిపరేషన్ లో ఉంటాను. లెట్స్ హ్యావ్ ఎన్ అమేజింగ్ షో నెక్స్ట్ సాటర్డే. డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరబి అమెరికాలో తెలుగు నేస్తాం. అంటిల్ నెక్స్ట్ వీక్, please take care of yourself and everybody around you. Signing off, me Venu Cherukupalli. Naaku ishtamaina ee paata tho bahusa ee paata mottham illemu endukante break lo velipotham, but vinnanta vineddam. Cinema peru Rang De.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
7: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
8: Ikkada Vivid Labs unnadanta ippudu telisindi.
9: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
10: Law Offices of Janeta.
11: Thank you for being in our journey.
12: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
13: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
14: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతునవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th Anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandha entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

బిజినెస్ కోటి మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో ఫోర్త్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఊహిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్.

0: స్పాట్ స్పాట్ డేస్కే చెప్పాలంటే.
1: Hi guys, this is Hari Shankar, Radio Sarathi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me Nestam Radio Sarathi.
2: You're listening to Radio Sarathi, 107.9 FM, HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ best in class taste. For bookings call 972-879-7999.
6: Radio Surabhi revisit.
7: Ma amaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
8: Avigo blinds techukunnam kani endalu paboy champestunnayi.
9: Check out retail global
10: at Shell Water Systems to understand the right and wrong water plays in your life.
6: Thank you for being in our journey.
11: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ ఫోర్ మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
12: మీ నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: 13215 Main Street, Frisco. Call us 469-269-6476. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

0: Thank you for being in our journey.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: ఫ్రెండు, ఫ్రెండు, తన లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
0: అబ్బా, తను పూలకి ఏలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు, ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు పొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెట్టెండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా?
2: ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెట్టెండు.
0: తన గురించి ఒక కవిత రాయనాయన, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం ఫ్రెండ్. ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తొక్కేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడం.

0: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా, ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
3: Good afternoon, listeners. Hi, hello, how are you? Ella unnaru ma listeners andaru. Sunday afternoon super Sunday ga cheyadaniki nen mee munduku vachesanu, mee RJ Anjana. Prati Sunday afternoon 4 pm to 7 pm mana ee super Sunday show. So ivvala kuda nenu chaala exciting ga ne mee munduku vachanu, exciting karyakramanne mee munduku teeskochanu. Before we even begin, మరి లాస్ట్ సండే నేను రాలేదు, బట్ వేర్ వర్ వి అంటే గనక మనకి లాస్ట్ సండే రేడియో సురభి జాతర, జాతరలో భాగంగా మనం అందరం కలుసుకున్నాం, గ్రాండ్ సెలబ్రేషన్ ని చేసుకున్నాం కదా. సో మీలో ఎంత మంది జాతరకి రాగలిగారు, హౌ మెనీ ఆఫ్ యూ మిస్డ్ ఇట్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, అసలు ఆ రోజు మీరు మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోయినవి ఏదన్నా, సంథింగ్ దట్ యు వాంట్ టు షేర్, ఆర్ ఆఫ్టర్ ద జాతర కూడా ఎంత ఎక్సైట్మెంట్ గా ఉండింది కదా. నాకైతే ఒక 2 to 3 days పట్టిందండి ఆ ఆనందమయమైన ఆ ట్రాన్స్ లోంచి బయటకు రావడానికి. సో ఐ ఎంజాయ్డ్ సో మచ్ జాతర రోజు ఉదయం, ఆల్మోస్ట్ బిఫోర్ 8 వి బిగిన్ అండ్ ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో మీలో ఎంత మందిని కలవడానికి కుదిరింది, కుదరలేదు, ఎంతో మంది వచ్చారు కదా. సో మీరందరూ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, మీ జాతర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో మీలో ఏమన్నా ఎవరన్నా ఒక స్పెషల్ గా ఇలా ఉండింది, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, దిస్ ఇస్ వాట్ ఐ లైక్ సో మచ్ అని అనుకుంటే డూ కాల్ అస్ అండ్ లెట్ అస్ డూ. 9726361966 స్టూడియో నెంబర్. నేను ఇక్కడ కూర్చున్నాను ఆల్ ద వే టిల్ 7 PM. దాంతో పాటుగా సూపర్ సండేలో ఫస్ట్ 1 hour 4 to 5 PM ఫర్ కిడ్స్. సో కిడ్స్ కోసం ఇవాళ నేను అఫ్ కోర్స్ కిడ్స్ కి రిలేటెడ్ గానే క్వశ్చన్స్ అవి అరేంజ్ చేసి తీసుకొచ్చాను. బట్ కిడ్స్ ఎవరన్నా చిన్నపిల్లలు చక్కగా ట్యూనింగ్ అయిన వాళ్ళు ఉంటే గనక ఈ సమయానికి యూ కెన్ కాల్ ఇట్ అండ్ మీరు చక్కగా పాటలు, పద్యాలు, చిట్టి పొట్టి కథలు, వాట్ ఆర్ యూ వాంట్ టు షేర్, యూ కెన్ షేర్ నౌ.

చక్కటి పాట కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం నుంచి మనం ఈ పాట వినేసాం. సో నెక్స్ట్ కూడా నేను మంచి సాంగ్స్ అయితే లైన్అప్ చేశాను, ఐఎమ్ ప్రిపేర్డ్. బట్ వింటున్న మీకు, శ్రోతలకి ఎటువంటి సాంగ్ రిక్వెస్ట్ ఉంది? రైట్ నౌ వాట్ ఈస్ యువర్ చాయిస్ ఆఫ్ మ్యూజిక్? డూ కాల్ అస్ అండ్ లెట్ అస్ నో. ఇలాగా మనము ప్రకటనలు కూడా చూసేసుకుందాము. యాక్చువల్లీ వీకెండ్ వస్తే ఎలా ఉంటుందంటే హాయిగా బయటకు వెళ్ళి అసలు మళ్ళీ ఇంటికి రావద్దు. అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని హాయిగా బయట చేస్తూ ఫుల్ ఫ్రీగా అసలు గడిపేస్తూ జస్ట్ ఇంకా అమ్మయ్య అయిపోయింది వీక్ అంతా సెట్ అయిపోయింది అనుకుని పర్వాలేదు ఇంకా ఏ పని లేకుండా హాయిగా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ మండే కోసం ప్రిపేర్ అవడమే అనమాట. సో ఆ మాత్రం రిలాక్సేషన్ కావాలండి. అందులోనూ మనకి డల్లస్ లో ఎంత వెసులుబాటు ఉందంటే యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ లుకింగ్ ఫర్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, హెడ్ టు మద్రాస్ ఇండియన్ క్యూజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాట్రియో సీటింగ్ తో పాటు మీరందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ చక్కగా చిల్లవడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. నేను చెప్పినట్టుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్. ఇంతేకాదు, మీరు కనుక ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేస్తుంటే బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రీస్ ఇండియన్ కుజైన్. సో ఇవి వచ్చేసి మీకు 3 లొకేషన్స్ లో ఉన్నాయి, అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఆర్ వీలైతే చక్కగా 3 ఎంజాయ్ చేసేయండి. ఒక్కోసారి ఒక్కో దగ్గరికి వెళ్ళొచ్చే ఉందంటారు. ఇఫ్ యూ అంటే మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారు, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ డూ టెల్ అస్.

0: పాటలు చాలా ఉన్నాయి లైన్అప్ చేసి. ఐ విల్ డెఫినెట్లీ ప్లే. అయితే కిడ్స్ సెగ్మెంట్ అని అనుకున్నాం కాబట్టి నేను మన చిన్నప్పటి నుంచి మనం విన్న ఒక స్టాండర్డ్ కథ, పొడుపు కథ, ఒక లాజికల్ క్వశ్చన్ లాంటిది అనమాట, అది అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా పిల్లలకేనండి. ఐ జస్ట్ వాంట్ కిడ్స్ టు ఆన్సర్. ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా ఆన్సర్ చేయొచ్చు, బట్ నేను కిడ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట, వాళ్ళు ఎలా, వాళ్ళ ఊహ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఒక చిన్న కుతూహలం నాకు అంతే. సో మన చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసిన ఈ పొడుపు కథ మనలో ఎంతమంది గుర్తుందో అది కూడా మనకు ఒక ఏమంటాం, ఒక టెస్ట్. మనం టపీ మన ఆన్సర్ చెప్పగలుగుతామా లేదా అని మన్ని మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ అలౌడ్ టు ఆన్సర్ ఆఫ్ కోర్స్. అయితే కిడ్స్ ఆన్సర్ చేస్తే మటుకు నేను ఆన్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను అది ఇక్కడ. సరే, క్వశ్చన్ ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఒకరోజు అతను తనతో ఉన్న పులి, మేక, గడ్డి కట్ట ఈ మూడు ఐటమ్స్ ని తీసుకుని ఒక నది దాటాలన్నమాట. నది అవతల ఒడ్డుకు వెళ్ళాలి. ఈ మూడు ఐటమ్స్ తీసుకుని వెళ్ళాలి. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు. అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న పడవ మాత్రమే అవైలబుల్ గా ఉంది సోర్స్. ఆ పడవలో రైతు ఎట్ ఎ టైమ్, అంటే ఆ పడవ ఆటోమేటిక్ కాదు, మెషిన్ కాదు, ఇతనే ఆ చిన్న పడవని తన చేతులతో తనే తోసుకుంటూ దవే, అంటే పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళాలన్నమాట. సో ఎట్ ఎ టైమ్ ఒక మనిషి, అంటే ఆ రైతు కాకుండా అతనితో పాటు ఒక వస్తువు లేదా ఒక జంతువు, మేక కాని పులి కాని, అతనితో ఆల్రెడీ ఒక మేక, ఒక పులి, ఒక గడ్డివాము ఉన్నాయి. సో ఇవి మాత్రమే తీసుకువెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూడు ఐటమ్స్ ని తీసుకుని అతను కూడా నది దాటాలి. ఎలా కుదురుతుంది? వాట్ ఈస్ ద పాసిబిలిటీ? ఇక్కడ ఏదేది, ఏ కాంబినేషన్, అండ్ అంటారు కదా పర్మిటేషన్ కాంబినేషన్స్ లో విచ్ వన్ విల్ వర్క్అవుట్ బెటర్, అది నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ వింటున్న శ్రోతలు ఎవరన్నా ఆన్సర్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం.
1: పోయేటోడికి కళ్ళతో మాట్లాడినా ఆయన పడతాదంట. ఏంది

ఏదండి, ఏది ఆన్సర్? ఐ డోంట్ థింక్ ఇంకా ఆన్సర్ రాలేదు. ఏంటిది అనుకుంటున్నాను నేను. సో నన్ను అంటే సంబడి కెన్ కాల్ అండ్ సే సమ్ ఆన్సర్, నేను ఆన్సర్ చెప్పాలి అని ఐ ఆమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. అంటే నేనే ఆన్సర్ రివీల్ చేయాలని అనుకోవట్లేదు. సో నన్ను ఆన్సర్ చెప్పనీయకుండా మీలో ఎవరన్నా సరైన ఆన్సర్ చెప్తారని నేను కాసేపు ఎదురు చూస్తాను. అండ్ ఇవాళ్టి రోజున మన షో జస్ట్ ఇప్పుడే ప్రారంభించాం కాబట్టి మనకి ఇంకా చాలా చాలా చాలా టైం ఉంది. సో ఐ కెన్ గివ్ ఆన్సర్ లిటిల్ లేటర్, బట్ ఈలోగా మీరు చెప్తే వినాలనుంది, అందులోనూ చిన్నారులు చెప్తే వారిని ఆన్ ఎయిర్ తీసుకుని వినాలనుంది. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడీ. మరొకసారి ప్రశ్న ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతను తన దగ్గర ఉన్న ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి కట్ట, ఈ మూడింటిని తీసుకుని నది ఒడ్డు దాటాలి. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఒక చిన్న పడవలో అతను ఆ పడవలో మాత్రమే ప్రయాణం చేయాలి. అలా గాల్లో ఇల్లో అన్ని కట్టుకుని ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమీ లేదు, ఆ చిన్న పడవలో మాత్రమే వెళ్ళాలి. పడవలో ఎట్ ఏ టైం ఒక మనిషి, ఒక వస్తువు, ఒక జంతువు మాత్రం వెళ్ళగలుగుతాయి. సో డిఫాల్ట్ మనిషి కింద ఈ రైతే వెళ్ళాలి, ఆప్షన్ లేదు. సో రైతు తనతో పాటు ఒక వస్తువుని, ఒక జంతువుని మాత్రమే తీసుకెళ్లగలుగుతాడు. అయితే ఏంటి ఇక్కడ అంత ట్విస్ట్? హ్యాపీగా తీసుకెళ్లి నది క్రాస్ చేసేయచ్చు కదా అంటారా? అంత ఈజీ కాదండి. అంత ఈజీ, అంత సులువు అయిపోతే ఇంకా స్టోరీ ఏముంది, ఇందులో రిడల్ ఏముంది, కహాని ఏంటి అంటే, ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా. పులిని మేకతో ఒంటరిగా వదిలేసి రైతు వెళ్లాడనుకోండి, పడవలో అటుపక్కకి ఏదో ఒక వస్తువు తీసుకెళ్లి అటు పెట్టొస్తా అని. ఈలోగా మేక కాస్త పులిని తినేస్తుంది. మేక గడ్డి కట్ట తీసుకుని ఒక ఒడ్డున పెట్టి పులిని మాత్రమే తీసుకెళ్లాడు అనుకోండి, మేక చక్కగా గడ్డి కట్టను తినేస్తుంది. సో దీంతో ఈ విధంగా ఆలోచించి రైతు ఏది ముందుగా తీసుకువెళ్ళాలి, మీకు క్లూ ఏంటంటే, హీ కెన్ మేక్ మల్టిపుల్ ట్రిప్స్ అదన్నమాట.

0: నాకు చిన్నారి వచ్చారండి, సో డెఫినెట్ గా పాట ఆపేసి మరి వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, యువర్ ఆన్ ఎయిర్ డియర్.
1: కట్టి తీసుకుపోతే ఒకసారికి అనేది మేక అనేది కట్టి తిన్నాడు. సో నెక్స్ట్ ట్రిప్ కి మేక ఇంకా రైతు.
0: ఓకే, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ స్టెప్ వైజ్?
1: ఫస్ట్ ట్రిప్ కి పులి కట్టి ఇంకా రైతు నెక్స్ట్ రివర్ దాడు. తర్వాత సెకండ్ రైతు ఎన్నికలకొచ్చి
0: వీక్షిత్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్ డియర్. నీకు ఏమైనా రిక్వెస్ట్, సాంగ్ రిక్వెస్ట్ ఉందా ఏదైనా వినిపించినా నీకోసం? ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కాల్ డియర్. అదండి, తను ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో లెట్ అస్ రీవిజిట్ ద సినారియో. ఈలోగా మీ దగ్గర మరొక ఆన్సర్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్. టైమ్ ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Oi, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ carry Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Oh, hello, dinner plans ending.

0: బ్లర్ ఏం చప్పడేసలేరు.
1: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

అదండి కరెక్ట్ సమాధానాలు వచ్చేసాయి. నాకైతే ఇద్దరు కాలర్స్ ప్రాపర్ గా కరెక్ట్ సమాధానం చెప్పడం జరిగింది. అప్పారావు గారు కాల్ చేశారు, ఇందాక మనకి చిన్నారి వీక్షిత్ కూడా కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. అయితే ఈ సమస్యని కొంచెం కాంప్లికేట్ చేద్దాము. ఈ సినారియోలో రైతు హీ కెన్ టేక్ ఓన్లీ వన్ ఐటమ్ ఆర్ ద యానిమల్ ఎట్ ఎ టైమ్. ఇప్పుడేం చెయ్యాలంటారు? సో మరొక్కసారి బిగ్ సినారియో, ఫార్మర్ దగ్గర, అంటే దిస్ ఫార్మర్ హ్యాస్ టు క్రాస్ అ రివర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ స్మాల్ బోట్ అండ్ హీ హ్యాస్ అ టైగర్, a goat and a bundle of grass with him. ఇక్కడ రూల్స్ ఏంటంటే, బోట్ కెన్ హోల్డ్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ వన్ ఐటమ్ ఎట్ ఎ టైమ్. దట్ ఐటమ్ కుడ్ బి ఐటమ్ ఆర్ అనదర్ యానిమల్. ఇట్ ది సేమ్ సినారియో. టైగర్ ని గోట్ ని వదిలేస్తే టైగర్ ఏమో గోట్ ని తినేస్తుంది. గోట్ ని గడ్డిని వదిలేసి టైగర్ ని తీసుకుని అతను రివర్ క్రాస్ చేస్తే గోట్ ఏమో గ్రాస్ తినేస్తుంది. ఇప్పుడు ఎట్లా? సో యూ కెన్ టేక్ ఓన్లీ వన్ ఐటమ్ ఎట్ ఎ టైమ్, వాట్ టు డూ నౌ? ఇప్పుడు రెండు ట్రిప్పులు అవుతాయా, మూడు ట్రిప్పులు అవుతాయా?

అదండి, నాకు ప్రసాద్ గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు, బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఇందాకట్లాగా ఎవరన్నా చిన్నారులు కాల్ చేస్తే రియల్లీ వాంట్ టు టేక్ దెమ్ ఆన్ ఎయిర్. ఎందుకంటే మా చిన్నప్పుడు ప్రశ్న అండి ఇది, మా అందరికి ఎన్నిసార్లు ఆల్మోస్ట్ సమ్మర్ వెకేషన్ అంటే ఇదిగో ఇలా ఇంటెలిజెంట్ గా గడపాలి అది ఇది అంటూ పుస్తకాలు చదివించేవాళ్ళు. నాకైతే చాలా అంటే మాకు సబ్స్క్రిప్షన్ ఉండేది చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ ఇంటికి వచ్చేవి నెల నెల. సో అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, దాంట్లో ఉండే ఈ చిన్ని చిన్ని లాజికల్ ఇవి క్వశ్చన్స్, లేకపోతే ఎక్కడన్నా ఎక్కడి నుంచైనా కామెడీ బిట్స్ అనే ఉంటాయి కదా సరదాకి వేస్తారు కొన్ని కొన్ని జోక్స్ లాంటివి ప్రింట్ ఫామ్ లో. సో వాటి అన్నిటి కోసం ఎదురు చూడటం, వాటిని కలెక్ట్ చేసుకోవడం ఒక పెద్ద పనిగా ఉండేది. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇదిగో ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగేవారు. అందులో నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి దోస్ వార్ లైక్ 30 and above ఏజ్ ఉంటే గనక వాళ్ళందరూ ఈ ప్రశ్న చిన్నప్పుడు ఫేస్ చేసే ఉంటారు. స్టాండర్డ్ క్వశ్చన్ అండి. చాలా ఏంటంటే ఆలోచించాలి, మనం ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఈ విషయంలో మల్టిపుల్ ట్రిప్స్ అయితే అవుతాయి, రైతు ఇటు నుంచి అటు అటు నుంచి రావాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువు ఇటు నుంచి అటు తీసుకెళ్లాలి, ఆ వస్తువు అటు నుంచి ఇటు తీసుకురావాలి, ఇలా గడుస్తూ ఉంటుంది, టైం పడుతుంది. బట్ డెఫినెట్ గా మీ దగ్గర ఆన్సర్ ఉంటే మరొకసారి కాల్ చేయండి.

0: అదండి, నేను యాజ్ యూజువల్ పాటని మధ్యలో ఆపడం జరిగింది. ఎందుకు అంటే నాకు కాలర్ కాల్ చేసి వస్తున్నారు. హలో, యూఆర్ ఆన్ ఎయిర్ వన్స్ అగైన్. మీ పేరు చెప్పేసండి శ్రోతలకి.
1: మై నేమ్ ఇస్ స్టేజ్.
0: హాయ్, జస్ట్ టెల్ మీ, యు హావ్ ద ఆన్సర్ ఫర్ దిస్ రిడిల్?
1: Yes, I have the answer.
0: Yes, I'm waiting. Tell me the answer.
1: So, what the answer is, so for the first trip,
0: yes,
1: the farmer takes the goat
0: okay.
1: across the river
0: okay.
1: and leave it on the other side.
0: Okay, got it.
1: Then on trip two, mm-hmm. the farmer gets back
0: mm-hmm.
1: alone.
0: Yeah, in the return.
1: Then okay. the farmer takes the grass alone.
0: Mm-hmm.
1: So, wait, the farmer takes the grass across.
0: Mm-hmm.
1: Since tigers don't eat grass,
0: mm-hmm.
1: it can't take grass with the goat because goat eats grass.
0: Mm.
1: So trip three, the farmer takes the grass across.
0: Okay.
1: Trip four, the farmer brings the goat back
0: mm-hmm.
1: with him
0: mm-hmm.
1: to the starting site
0: okay.
1: to prevent the goat from eating the grass again
0: Perfect.
1: At the other side.
0: Got it.
1: Trip five, the farmer leaves the goat on the other side and mm-hmm. takes the tiger across the river.
0: Okay.
1: So the tiger can't eat the goat.
0: Okay.
1: So when the tiger is on the other side, on the trip six,
0: mm-hmm.
1: he comes back and takes the goat
0: mm-hmm.
1: to the other side.
0: Okay. Good, Nana. No complete chakkaga explanation to ichcho. Very good. I like it. Chakkaga at a time, basically intente, goat and grass should not be together, goat and tiger should not be together. Papa, అందుకోసం farmer had to make so many trips. Yes, we got the right answer. Thanks for the call.
1: Welcome.
0: ఏమైనా పాట పాడతావా? Okay, I thought I'll ask him చక్కగా పాడి వినిపిస్తాడేమో అనేసి అందరిని రిక్వెస్ట్ సాంగ్ అడుగుతాము. ఈ సెగ్మెంట్ లో ఏంటంటే పిల్లలకి స్పెషల్ ఆఫర్ కదా, చక్కగా ఏదైనా పాడొచ్చు వాళ్ళు. దే వాంట్ టు సింగ్ ఆర్ దే వాంట్ టు రిసైట్ ఎ పోయమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కిడ్స్ వింటుంటే డూ కాల్ అస్ వన్స్ అగైన్. 9726361966 స్టూడియో నంబర్.

మనందరికీ తెలుసు రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట. సరే, నాకు రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి అయితే కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. అందరూ ఒకేసారి అడుగుతారు, నేను అప్పుడు ఏకంగా చక్కగా పాట వినిపించచ్చు అని. అండ్ పెద్ద మూవీ నుంచి అయితే చాలా పాటలు వచ్చేసాయి అనుకుంటా, బట్ డెఫినెట్ గా రై రై రారా అది మాత్రం రింగ్ రింగ్ రింగ్ను తిరుగుతూనే ఉంది మనందరికి. ఇంకో పాట వచ్చే వరకు మనం అంతే కదా, దాన్ని అలా అలా గిరగిర గిరగిర తిప్పుతూనే ఉంటాం. సరే, నేను ఈ కార్యక్రమంలో ఇందాక అదే చెప్పినట్టుగా, కిడ్స్ ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు సింగ్ సంథింగ్ దిస్ ఇస్ ద రైట్ టైం. నాకు తేజ్ కాల్ చేశారు అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ టు కాల్ మీ బ్యాక్. తేజ్, ఇఫ్ యూఆర్ లిజనింగ్, డూ కాల్ మీ బ్యాక్ ఈ టైంలో, అంటే ఆఫ్టర్ ద సాంగ్. సాంగ్ అంత మంచి పాట, మధ్యలో ఆపడం ఇష్టం లేక నేను కంటిన్యూ అయిపోయాను. పిల్లలు ఎవరన్నా చక్కటి పాట పాడతానా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలు ఏదైనా పర్లేదండి. ఎస్, ఐ థింక్ హీఈస్ బ్యాక్. ఐ టేక్ హిమ్ ఆన్ ఎయిర్. సో పాడతాను లేదా పోయం చెప్తాను, వాట్ ఎవర్ ఈస్ యువర్ చాయిస్. హలో, హాయ్ తేజ్, నైస్ టు సీ యూ. యా, నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు, ఏం పాడతావు అందరికోసం? వెరీ గుడ్, పాడు. బట్ కీప్ ఇట్ ఫర్ లెస్ దాన్ 1 మినిట్. ఓకే, థ్యాంక్ యూ, గో అహెడ్.

0: నైస్ నాన్న, యు హావ్ ఎ లవ్లీ వాయిస్ అండ్ చక్కగా పాటని ఎంత స్పష్టంగా ఉచ్చారణతో పాడావంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు డిఫరెంట్ గా కనిపించావు, పాడినప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్. థ్యాంక్స్, మా ఆడియన్స్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. దట్ ఈస్ అవర్ లిటిల్ లిజనర్ తేజ్. తేజ్, హౌ ఓల్డ్ ఆర్ యూ?
1: I'm 11.
0: Very good, Nana. 11 years old and you have a nice pronunciation. Very good.
1: Thank you.
0: Thank you. Adamma, so illa inkevaranna kuda paadtanu ante they can still call us 972-636-1966 studio number.

0: చాంపియన్. చాంపియన్ చిత్రం నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్. సరే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జాయిన్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే June 21st ఫ్రమ్ 7:30 to 9:30 AM at the Mahatma Gandhi Memorial Plaza in Irving to celebrate International Day of Yoga, Yoga for Humanity. So where you get to enjoy a refreshing morning of yoga and meditation led by Heartfulness along with special guest Honorable D.C. Manjunath Garu, Consulate General of India, Houston, and Honorable A.L. Zapanta, Mayor of Irving. Yoga mats and breakfast will be provided. Admission is free. Register today at mgmnt.org. mgmnt.org. ఇక్కడ రిజిస్టర్ చేసుకుని మీరు ఈ ఈవెంట్ ని 21st ఉదయం 7:30 నుంచి అటెండ్ అవ్వచ్చు అన్నమాట. ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా యూ గెట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ యోగా అండ్ మెడిటేషన్ సెషన్. సరే, మరి ఇవాళ నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళడానికి ముందుగా ఆల్రెడీ ఇదిగోండి పిల్లలతో మాట్లాడుతూ సరదాగా ఎంత ఫాస్ట్ గా అయిపోయింది ఫస్ట్ 1 అవర్. ఇట్ డజంట్ మీన్ కిడ్స్ కాల్ చేయకూడదని, తప్పకుండా అందరూ కాల్ చేయొచ్చు. 3 గంటల పాటు నేను ఇక్కడే కూర్చున్నాను. ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ సాంగ్ రిక్వెస్ట్, యువర్ కాల్స్ అండ్ యువర్ రెస్పాన్స్. సో ఏ విషయంగా అయినా మీరు మాట్లాడాలన్నా, మా పాయింట్ ఆఫ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, డిస్కషన్ పాయింట్స్ లో మీరు భాగస్వాములు అవ్వాలన్నా కాల్ చేయవలసిన నెంబర్ 9726361966. సరే, కమర్షియల్ బ్రేక్ కి చెరువులో ఉన్నాం కాబట్టి ఇంకొక పాట వినిపించడానికి ముందుగా, నేను నెక్స్ట్ కాన్సెప్ట్ లో వెళ్లడానికి ముందుగా ఒక చిన్న థాట్ అండి. ఇప్పుడు యోగా అని అలా మాట్లాడుతున్నాము, సామాన్యంగా ఎప్పుడు వచ్చే థాటే, ఎన్నోసార్లు నాకు వచ్చింది, ఎన్నోసార్లు మాట్లాడాము, ఇది షేర్ చేసుకున్నాం, బట్ ఒక అవేర్నెస్ లా ఉంటుంది కాబట్టి మరొక్కసారి రిపీట్ చేయడం తప్పలేదు అనిపిస్తోంది. ఈ ఫ్యాషన్ అనే పేరుతో ఇవాళ రేపు మనం ఎంత ఫ్యాబ్రిక్ ని అక్యూములేట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అండి. చాలా సార్లు ఏమవుతుందంటే ప్లాస్టిక్ ని ఎలిమినేట్ చేయాలి, ఈజీ టు డిస్పోజ్ ఆఫ్ ఐటమ్స్ లేవు అంటే, బయోడిగ్రేడబుల్ కాదు అంటే వాటిని వాడకూడదు, కంప్లీట్ గా బ్యాన్ చేయాలి అని అంటారు కదా. అలాంటి వచ్చినప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎంత ఉందంటే తెలిసి తెలియకుండా అటు కాటన్ కాదు ఇటు పట్టు కాదు, మధ్యస్థంగా ఉండే ఎన్నో రకాల మెటీరియల్స్. మీరు జ్యూట్ అండ్ అదర్ స్టఫ్ వదిలేసేయండి, దాట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ నేను మాట్లాడేది ఎక్స్క్లూజివ్ సింథటిక్స్ అండ్ మిక్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ గురించి. అవి ఎలా అంటే, అది పాలిస్టర్ అనండి, సింథటిక్ అనండి, యూ నేమ్ ఇట్, యూ కాల్ ఇట్ SME ఆర్ వాట్ ఎవర్, ఎవరో ఎందుకు, నేను కూడా వాడుతున్నాను. బట్ నేనేమంటున్నానంటే వాడకం కాస్త ఎక్కువగా ఉందేమో ఇవాళ రేపు అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ ఇది నాకు మరికొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది వరకు ఎవరన్నా ఏదైనా ఒక వస్తువు కొనాలంటే కాస్త ఆలోచించి బడ్జెట్ వేసి డెఫినెట్ గా అది ఫాలో అయ్యేవారు. ఇప్పుడు అన్ని రెప్లికాస్ రావడం వల్ల, ఇటువంటి మెటీరియల్స్ మార్కెట్ లో ఎక్కువ రావడం వల్ల అందరూ కూడా విపరీతంగా వాడుతున్నారు ఆఫ్టర్ ద కోవిడ్ అని నాకు ఎందుకు అనిపించింది. నేను రైటో కాదో, నేను అనుకుంటున్నదేంటో, యు ఆల్ కెన్ షేర్ యువర్ థాట్స్ విత్ మీ. 9726361966 ద స్టూడియో నెంబర్. ఇప్పుడు మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్దాం, తిరిగి కలుసుకున్నాక సంగతులు బోల్డని మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace. Masala dosa.
2: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Mix.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
0: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar radio surabhi revisit
2: giving confessions a chance to bloom sakshi jewelers
3: shalini dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata
4: ikkada vivid flowers unnanta ipude telisindi
5: experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi
6: law officers of janeta
7: thank you for being in our journey
8: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
9: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
10: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ Student Insurance, SNR Insurance.

నైస్ సాంగ్. మన్మధుడు చిత్రం నుంచి నాగార్జున గారి పాట ఇది. నాకు నాగార్జున గారి పాట ఒకటి వినిపించండి అని రిక్వెస్ట్ వచ్చింది, అందుకని ఈ పాట అర్జెంట్గా వినిపించేశాను. ఎస్, ఇలాంటి రిక్వెస్ట్ సాంగ్స్ మీ దగ్గర ఏమున్నా సరే 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 1 అవర్ సెగ్మెంట్ లో సరదాగా ఒక ఆట ఆడదాం అనుకుంటున్నాను. నథింగ్ స్పెషల్, నథింగ్ న్యూ, మనం చాలా సార్లు ఆడుకున్నాం. ఇది ఫలానా ఒక హిందీ సినిమాలో కూడా ఉంటుందండి ఆట. సో ఆ హిందీ సినిమా పేరు తెలిస్తే మీరు నాకు కాల్ చేసి చెప్పండి. నేను ఈ ఆటకు పెట్టిన పేరు టీటీ. ఇదేంటి, టెన్నిసా, టీటీయా, ఏంటి, మనం ఎలా ఆడతాము, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటారా? సింపుల్ అండి, మన వర్షన్ లో పెట్టానమాట టీటీ అని. అంటే తొలి థాట్, యాజ్ సింపుల్ యాజ్ యూ హియర్ దిస్. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, అది వింటనే మీ మైండ్ లో ఏం గుర్తుకొస్తుంది అని టపీమని మీరు ఆన్సర్ చేయాలి, పాజ్ లేకుండా చెప్పాలి. ఈ ఆట యాక్చువల్లీ లైవ్ లో ఆడితేనే బాగుంటుంది. సో ఐ ఎక్స్పెక్ట్ యూ ఆర్ టు కాల్ మీ ఆన్ ఎయిర్ కానీ ఆఫ్ ఎయిర్ కానీ, ఇట్స్ యువర్ చాయిస్. నేను అట్లీస్ట్ ఒక 10 వర్డ్స్ చెప్తాను, వెంటనే మీకు ఏం గుర్తుకొస్తోంది అనే విషయం మీరు అంటే వెంటనే అక్కడ రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో లెట్స్ ప్లే టీటీ.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. ఇది సినిమా పేరు. సరే, మరి టీటీ గేమ్ ఎంత మంది ఆడాలనుకుంటున్నారు? ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్, డూ కాల్ మీ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాం ఈ గేమ్ లో అంటే గనక, సింప్లీ నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను, మీరు దానికి రెస్పాన్స్ గా స్పాంటేనియస్ గా మీ మైండ్ లో వస్తున్న ఫస్ట్ థాట్ ఆ వర్డ్ ఏంటో చెప్పేయాలి. కాకపోతే ఇక్కడ నేను ఎక్కడన్నా కొంచెము వర్డ్స్ అడిగి మిమ్మల్ని ఇరికించేసాను అనుకుంటే మాత్రం నేను పూచి కాదండి, వచ్చి నేను ఏమైనా అడగచ్చు. స్కూల్ అనొచ్చు, కాలేజ్ అనొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. సో వర్డ్స్ నేను ర్యాండమ్ గా చెప్తాను, టక్ టక్ టక్, మీరు కూడా టక్ టక్ చెప్పాలి. దీనికి ఏం సీక్వెన్స్ లేదు, దీనికి ఏమీ ఆలోచించేది లేదు, ఆలోచించకుండా ఆడే గేమ్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి గేమ్ ఒకటి మనకి హిందీ సినిమా ఫేమస్, మన షారుఖ్ ఖాన్ మూవీ ఫేమస్ మూవీలో ఉంది. ఆ మూవీ పేరేంటి అది తెలిస్తే కూడా కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, మరి లైఫ్ లో ఎన్నో చేంజెస్ చేస్తుంటాయి, ఒక్క ఇన్స్టెంట్ లో చిటికలో ప్రపంచం మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు హెల్త్ కవరేజ్ మాత్రం మనతోటే ఉంచుకోవాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులకి లోన్ అవ్వకూడదు. జాబ్స్ లో స్విచ్ చేస్తున్నా, ఒకవేళ జాబ్ పోయినా, ఇన్సూరెన్స్ కవరేజెస్ సరిగ్గా లేకపోయినా కంగారు పడకండి. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. దే కెన్ ఫైండ్ యూ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ గాట్ యూ కవర్డ్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

అదండి ఈ పాట వచ్చినప్పటి నుంచి పుష్ప పుష్ప 2 మూవీ నుంచి అన్నమాట. సాంగ్, డాన్స్, స్టెప్స్ అంతా కూడా చాలా మందికి నచ్చింది. అప్పుడప్పుడు కొంచెం రిపీట్ మోడ్ లో అనిపించినా ఇలాంటి పాటలు మరొకసారి వింటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకు పెద్ద సాంగ్ రిక్వెస్ట్ ఉందని చెప్పాను కాబట్టి ఆ పాట నెక్స్ట్ వినిపించేస్తాను. మరి ఇవాళ నేను గేమ్ అని చెప్పడం జరిగింది, టీటీ గేమ్, గేమ్ పరంగా టీటీ గేమ్. అది ఇట్ కెన్ గో అహెడ్ ఓన్లీ విత్ యువర్ పార్టిసిపేషన్. మీరు కనుక కాల్ చేస్తే నేను చెప్పడానికి వీలవుతుంది, అండ్ ఇట్ విల్ బి మచ్ ఫన్, ట్రస్ట్ మీ. మనలోని మనకి తెలియని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి అనమాట. సో డెఫినెట్ గా ఆ గేమ్ ఆడతాము, అండ్ ఆడాలంటే మీరు చేయవలసిందల్లా కాల్ చేయడం. ఆన్ ఎయిరా ఆఫ్ ఎయిరా అనేది మీ చాయిస్. ఓకే, 9726361966 స్టూడియో నెంబర్. అలాగే నేను ఇందాక ఒక పాయింట్ చెప్పడం జరిగింది బ్రేక్ వెళ్ళటానికి ముందుగా. ఇప్పుడే ఒకవేళ మీరు ట్యూనింగ్ అయి ఉంటే కనుక ఇవాళ ఏ పాయింట్ మీద మనం డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను అనే విషయంగా అంటే టెక్స్టైల్స్ అండి. మనకి తెలియకుండా ఎన్నో రకాల మెటీరియల్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. తెలిసి తెలియకుండా చాలా చాలా కొనేసాం. నేనేం ఎగ్జెప్షన్ కాదు, నేను కూడా భయంకరంగా కొన్న కేటగిరీయే. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏదన్నా దొరికినప్పుడు. ఎందుకంటే ప్రతిదీ మేము ఎస్పెషలీ లేడీస్ అంటే నేను ఆ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను, పట్టు చీరలు ప్రతిసారి కొనలేము. ఆబ్వియస్లీ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ రీచబుల్, ఇట్స్ ఓకే అనేసి కొనేస్తూ ఉంటాం. నాకు తెలియకుండా నేను చాలా కొనేసాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ రియలైజ్డ్, నేను డెఫినెట్ గా అనుకున్నాను ఎన్ని కొన్నామంటే సింథటిక్, దానికున్న సింథటిక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం చేసినా అది కలర్లు పోదు, టెక్స్చర్ పాడవదు, ఏమీ అవదు, శుభ్రంగా ఉంటుంది ఏళ్ల తరబడి. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఇనఫ్ కలెక్షన్స్ ఆఫ్ సింథటిక్స్. కొనడం ఆపం, మేము ఎట్లాగో ఫ్యూచర్ లో కూడా కొంటూనే ఉంటాం. సో కొనేది మట్టుకు ఈకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ మాత్రమే కొనాలి. అండ్ అందులోనూ ప్రింట్స్ ఎస్పెషల్లీ, ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఫ్యాబ్రిక్ వాడే కెమికల్స్ కానీ కలర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం కాషియస్ గా కొనాలి అని ఒక చిన్న సైజు శపథమే అనుకోండి, అందులోకి దిగాను అనమాట. సో నా గురించి నేను అలా అనుకుంటున్నాను, ఎంత పాసిబుల్ అవుతుందో చూడాలి. బట్ ఐ ఫెల్ట్ లైక్ నో ఒక పాయింట్ లో ఒక 1 ఇయర్ పాటు ఇటువంటి కేటగిరీకి సంబంధించి ఏది కొనను అని మాత్రం ఖచ్చితంగా అనుకున్నానండి. ఫ్యూచర్ గురించి నాకు తెలీదు, వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని నేను చెప్పలేను. అవసరాలు ఉంటాయి కదా మనకి, డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్ కి డిఫరెంట్ నెసెసిటీస్ కి తగినట్టుగా మనము మన బడ్జెట్ లో తీసుకుంటాం. కంప్లీట్ గా నో అని చెప్పాను, కానీ డెఫినెట్ గా ఐ ఫెల్ట్ లైక్ నో ఐల్ స్విచ్ టు ఈకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ మోస్ట్ ప్రాబబ్లీ రాబోయే చాలా రోజుల్లో అని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీ నుంచి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మనము ఒకసారి క్లాజెట్ ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది ఎన్ని, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వీ హ్యావ్ అని. నేను కౌంట్ అడగట్లేదండి, కౌంట్ ఈస్ వెరీ పర్సనల్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి, నేను చెప్పినట్టుగా వాళ్ళకి వాళ్ళకి తగినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవటాలు ఉంటాయి, చాలా ఉంటుంది హంగామా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అది కొనడం ఆగదు. ఎందుకంటే కొంతమంది గిఫ్ట్ గా వస్తూ ఉంటాయి చాలా సార్లు. సో వీ డోంట్ డూ దాట్, వీ డోంట్ వాంట్ టు గో టు దట్ సెక్షన్, అది సెపరేట్ సెక్షన్. అది మాట్లాడానంటే చాలా మంది నేను తిడతారు. ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడలేదు, ఐఎమ్ ఆస్కింగ్ మెటీరియల్ వైజ్. మెటీరియల్ వైజ్ తెలిసి తెలియకుండా సింథటిక్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ అక్యూములేటెడ్ ఓవర్ ద పీరియడ్ తెలిసి తెలియకుండా. సో సంథింగ్ వీ కెన్ డూ కదా, అట్లీస్ట్ ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ అలా ఒక మైండ్ సెట్ పెట్టుకుంటే కూడా మన ఓన్ వార్డ్రోబ్ ని మనము కాస్త బ్రీతబుల్ చేయొచ్చేమో. ఏమంటారు?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతునిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా.

0: మాస్ ఓజీ ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi revisit.
2: Are monna morning manu veli breakfast chesam kada, aritike bajji lottal eskuntu tinna poorthi shakahara restaurant adyar anand bhavan.
3: Aha shiva diran chai and chaurasthane, the first ever desi drive through in America. Chaurastha,
1: thank you for being in our journey.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే. సూపర్ సండే కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ సూపర్ డూపర్ అనుకుంటూ మనం సండేని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు సెగ్మెంట్ లో నేను ఏం చేస్తున్నాను అంటే కనుక, రైట్ నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్, యా బిఫోర్ ఐ డూ దాట్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి మా శ్రోతలకి. లిజనర్స్ కాల్ చేసి నేను ఇందాక చెప్పాను కదా, సింథటిక్ ఫ్యాబ్రిక్ అక్యూములేషన్ ఎక్కువైపోతుంది. మన మన వార్డ్రోబ్స్ ని ఒక్కసారి మనం తిప్పి చూసుకుంటే ఎంత ఉంది అని తెలుస్తుంది. హౌ టు కంట్రోల్ దట్ అనే దాని మీద నేను ఇచ్చిన ఒక చిన్న సలహాకి నాకు మద్దతు పలికినందుకు థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ గౌరీ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. నాకు కరెక్టే కదా అనేసి చెప్పడం వల్ల, ఎస్ అది ఒక చిన్నపాటి సొల్యూషన్ అండి, నాట్ ఎ మేజర్ వన్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. మొత్తం వరల్డ్ ని మనం మార్చలేం, కానీ మన ఇంట్లో మన చిన్న వార్డ్రోబ్ లో మనం చిన్న చేంజెస్ అయితే తీసుకురావచ్చు కదా అనే ఒక స్మాల్ థాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఎస్, సో సెగ్మెంట్ లో ఇప్పుడు నెక్స్ట్ నేను ఎటు వెళ్తున్నాను అంటే గనక, అందమైన అబద్దం. లాస్ట్ టైం నేను చెప్పాను, మొన్న ఫ్రైడే షోలో కూడా చెప్పాను, ఇది ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు ఇటువంటి సెగ్మెంట్ చేయడం జరిగింది. ఐ మీన్ వీకెండ్ షోస్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఈ షో ఈ సెగ్మెంట్ చేశాను, అప్పుడు హిట్ ఏ సెగ్మెంట్. మళ్ళీ మరొకసారి మీకోసం, అందమైన అబద్దం. అబద్దమే తప్పు, దానికి మళ్ళీ అందం ఒకట. అవునండి, లైఫ్ లో ఎన్నో సార్లు హార్మ్లెస్ గా ఉండే అబద్దాలు అందంగా ఆలవోకగా అందరూ ఆడేస్తారు. ఏమంటారు, ఎందుకండి? ఒక్కసారి ఆలోచించి నిజం చెప్పండి. ఈజీగా చెప్పేస్తాం, బోల్డ్ అన్నిసార్లు అబద్దాలు చెప్పేసిన సందర్భాలున్నాయి. నన్నే అడిగారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ అబద్దాలు, బట్ ఎంగేజ్ కాలేజ్ స్టైల్లో ఉన్నప్పుడు, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈజీగా చెప్పేసేవాళ్ళం. హాయిగా బయట ఫ్రెండ్స్ తో అందరితో తినేసి ఇంటికి వచ్చి అమ్మతోటి యథావిధిగా ఏం తిన్నట్టు సింపుల్ గా డిన్నర్ కి కూర్చొని తినేయడం, తినేసి వచ్చినా తినకపోవడం అని చెప్పడం, ఇవన్నీ చాలా సిల్లీ సిల్లీగా అనిపిస్తాయి, కానీ దే ఆర్ హార్మ్లెస్ కదా. అటు ఫ్రెండ్స్ తోటి చక్కగా కాలక్షేపం చేయాలి, ఇంట్లో పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ యంగ్ ఏజ్ కాబట్టి శుభ్రంగా 2 సార్లు తిన్నా పర్వాలేదు, బట్ కాస్త ఇబ్బంది పడతాం. షార్ట్ టైంలో అటు స్నాక్ ఇటు లంచ్ డిన్నర్ 2 కలిపి తినాలంటే కష్టం కదా అదనమాట. బట్ ఎనీవేస్, ఇలాంటి చిన్న చిన్న అబద్దాలు ఎన్నో ఎప్పుడెప్పుడో చాలా సార్లు అందరం ఆడి ఉంటాం. సో మీకు గుర్తుకొస్తున్న ఒక స్వీటెస్ట్ అబద్దం ఏదన్నా ఉందా దట్ యూ కెన్ షేర్ ఆన్ ఎయిర్ అండ్ ఇట్స్ ఫనీ నౌ అనుకుంటే పర్వాలేదు, పెద్దదైనా సరే యువర్ చాయిస్ అండి. మీరు అబద్దం, అందమైన అబద్దం చెప్పారు అంటే ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే అబద్దం తెలిసిపోవాలి. అబద్దం నిజంగా అలా కంటిన్యూ అయిపోయింది అనుకోండి, అది మనకి దాని ఏమనాలో మరి ఈ సెగ్మెంట్ లో అయితే పనికిరాదు. సో బేసిక్ గా అందమైన అబద్దం జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్ లో, అటు కాలేజ్ లైఫ్ లో, ఇటు ప్రేమించేటప్పుడు, మనుషుల్ని ఇంప్రెస్ చేసేటప్పుడు, జాబ్ సెర్చ్ లో ఉన్నప్పుడు అయితే ఓహోహో ఫేకే ఫేక్ బోల్డ్ అబద్దాలు ఆడుంటారు కదా. అవునండి, అలా చెప్పకపోతే ఎట్లా? అందరం అందులో ఎక్స్పర్ట్, ఇందులో ఎక్స్పర్ట్ అని 10 సెగ్మెంట్స్ పెడతాం. డెఫినెట్ గా అన్ని 10 లోనూ ఎక్స్పర్ట్స్ ఉండలేం కదా, బట్ స్టిల్ పెడతాం, బికాస్ వీఆర్ థింకింగ్ వీఆర్ ఎక్స్పర్ట్స్.

0: సరే మరి అందమైన అబద్ధం అనే సెగ్మెంట్ లో మనము చక్కగా మన తెలుగు సినిమాల్లోంచి కొన్ని కొన్ని సన్నివేశాల్ని తీసుకుందాం. సన్నివేశం అంటే సినిమా పరంగా అది ఒక చిన్న అబద్ధమే అనుకోండి. సినిమా పరంగా హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు దానికి ఒక చిన్న అబద్ధం ఆడతారు అండ్ ఫన్నీగా ఉన్నంత వరకు ఓకే. కొన్ని సినిమాలు అయితే అది మొత్తం సీన్ కాన్సెప్ట్, సినిమా మొత్తం కాన్సెప్ట్ దాని మీద బేస్ అయి ఉంటుంది. సరే ఎండింగ్ బాగుండి, ఎండింగ్ కి నిజం తెలిస్తే నేను యాక్సెప్ట్ చేస్తానండి. అలాంటి క్లిప్పింగ్స్ కొన్ని తీసుకుని వచ్చాను, నేను లైనప్ చేశాను, సో మీకు వినిపించబోతున్నాను. సరే యాక్చువల్ గా ఎవరన్నా ప్రేమలో ఉన్నప్పుడు బోల్డ్ అనే అబద్దాలు ఆడతారండి, తప్పులేదు. అదంటారు 1000 అబద్దాలు ఆడి కూడా ఒక పెళ్లి చేయమని. అబద్దాలు ఇన్ ద సెన్స్ ఇంప్రెస్ చేయడానికి, నేను ఇలా నాకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను చాలా మంచివాడిని, ఇంత టైమ్ ఐ కెన్ స్పెండ్ అని ఏదో చెప్తూ ఉంటారు ఆబ్వియస్లీ కదా. అండ్ అమ్మాయిలు కూడా అంత చక్కగా వెల్ డ్రెస్డ్ ఉండి, చక్కగా ఎప్పుడు నేను ఇంతే స్టైలిష్ అండ్ స్మార్ట్ గా ఉంటాను, ఇంట్లో అయినా ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ ఉంటారు. అబ్బాయిలు కూడా చాలా అసలు ఫుల్ అటెన్షన్ ఇవ్వగలిగినట్టు, ఎంతో దే కెన్ హ్యాండిల్ సో మచ్ అన్నట్టు తిట్టినా పడుంటారనే కేటగిరీలో చూపిస్తారు. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. మొన్న యాక్చువల్లీ నాకు ఈ సందర్భంగా ఒకటి గుర్తుకొచ్చింది, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి వాళ్ళకి మ్యారేజ్ సంబంధం చూస్తున్నప్పుడు అమ్మాయి పెళ్లి చూపులకి అటెండ్ అవ్వడానికి తను ఏం చెప్పిందంటే, నేను మంచిగా డ్రెస్అప్ అయ్యి అందంగా చీర కట్టుకుని చక్కగా నేను తర్వాత కనిపిస్తాను, బట్ ఫస్ట్ లుక్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు మీట్ దట్ గై, ఫస్ట్ టైం అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు క్లియర్ గా నేను ఇంట్లో ఎలా సర్వసాధారణంగా ఉంటాను, నార్మల్ వేర్ లో, రెగ్యులర్ డ్రెస్ లో, నేను మామూలుగా వితౌట్ మేకప్ క్యాజువల్ గా ఇంట్లో ఎలా ఉంటానో అలాగే నేను ఫస్ట్ మీటింగ్ లో కలుస్తాను, బికాస్ దాట్ ఈస్ గోయింగ్ టు బి మీ ఫర్ ఎవర్. తర్వాత కావాలంటే అందంగా తయారవడం అనేది ఇట్స్ ఏ సెకండరీ థింగ్, నేను ఇలా ఉంటాను సో దట్ విల్ బి లైక్ నో మోర్ రియలిస్టిక్, అది నాకు అలా ఇష్టము అని చెప్పింది. అండ్ అబ్బాయి కూడా సర్ప్రైజింగ్లీ హీ సెడ్ ఎస్. అంత నేచురల్ గా ఉండి అంత ఒరిజినల్ గా ఒక నిజాయితీని ఇష్టపడుతోంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళిద్దరికీ కూడా సెట్ అయినట్టుంది. డెఫినెట్ గా ఎస్, వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ కూడా అయింది. సో బేసిక్ గా అదండి సంగతి. సరే నేను ఈ క్లిప్పింగ్ గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నానంటే, కబుర్లు కాదండి, బోల్డ్ అని గొప్పలు చెప్తారు, కబుర్లు చెప్తారు, ఏంటేంటో చెప్తారు. అయితే ఈ క్లిప్పింగ్ వినండి. ఈ క్లిప్పింగ్ లో హీరో ఒక పెద్ద అబద్ధమే చెప్పాడు. ఆ అబద్ధం ఈ క్లిప్పింగ్ లో మీరు క్యాచ్ చేయగలిగితే సినిమా మొత్తం ఆ క్లిప్పింగ్ లో బేస్ అయి ఉంటుంది, ఆ అబద్ధంతో బేస్ అయి ఉంటుంది. సినిమా పేరేంటి, అబద్ధం ఏంటి, క్యాచ్ అండ్ కాల్.
1: నీతో మాట్లాడాలి, లోపలికి రా. లావణ్య, యు గో టు యువర్ రూమ్.
2: ఇట్స్ ఓకే,

0: ప్లీజ్.
1: పేరేంటన్నావు?
2: రామ్ మహేష్.
1: ఏంటో వేద పేరు రంబాహో అన్నట్టు?
2: ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. మహేష్ అండి.
1: ఓకే. వయసు?
2: 25.
1: తెలుగు రాదా?
2: సారీ, 25.
1: పర్లేదు, పెళ్లి వయసే. ఊరు?
2: హైదరాబాద్ అండి.
1: మాట గోదావరి సైడ్ లో ఉంది.
2: ఆ సైడ్ కొన్ని ఆస్తులు ఉన్నాయండి.
1: ఆ సైడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా?
2: ఉన్నాయండి. లేవండి, సిగరెట్ తాగను, మందు తాగను, తిరగను.
1: అవి బ్యాడ్ హ్యాబిట్స్ అని ఎవరన్నారు నీతోటి? అవి లేని వాడే డేంజరస్.
2: అబ్బే, అవసరమైతే నేర్చేసుకుందాం అండి.
1: నేర్చుకుందామేంటి? నేర్చుకుంటాను అను, అచ్చను ప్రదర్శించుకో.
2: సారీ.
1: మీరేమిటి? మీరు ఏమిటి?
2: మనీష్.
1: బతికించావు, ఆ ఒక్క డౌట్ తీర్చి. నేను అడిగింది క్యాస్ట్.
2: కులం అనేది నా కరికులంలోనే లేదండి, నాది బ్రాడ్కాస్ట్.
1: ఎక్స్ట్రా కరికులర్ ఆదర్శాలు టెలికాస్ట్ చేయకు, నాకు అనుమానం పెరుగుతుంది. ఆస్తిపాస్తులు
2: అంతా కలిపి ఓ 15 కోట్లు ఉంటాయండి.
1: ఎవరిదంతా? నీదేనా ఊరిదంతా కలిపా?
2: నాదేనండి.
1: లావణ్యకి తన ఆస్తి 20 కోట్లు ఉంటుంది తెలుసా?
2: కానీ లావణ్యకి నేను నచ్చాను కదండి.
1: లావణ్యకి నచ్చితే సరిపోదు, నేను కూడా ఓకే అంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అద్దెలివితేటలు ప్రదర్శించుకో. అమ్మా నాన్న?
2: లేరండి, ఇద్దరు పోయారు.
1: ఇద్దరు పోయారా? మరి ఇంతకే లేచండి నువ్వు.
3: అదండి. సో ఏంటి మూవీ, ఇందులో అబద్ధం ఏంటి? మీరు అబద్ధాన్ని క్యాచ్ చేశారా, మూవీ టైటిల్ క్యాచ్ చేశారా? ఏది క్యాచ్ చేసినా కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్.

0: అదండి, నేను వేసిన క్లిప్పింగ్ అసలు ఏ మూవీలోంచి ఇంకా క్యాచ్ చేయలేదా? సరే, నేను సినిమా పేరు చెప్పేస్తాను, అట్లీస్ట్ అబద్ధం ఏంటో మీరు చెప్పేసేయండి. ఆ సినిమాకి సంబంధించి అబద్ధం ఏంటి? అఫ్కోర్స్ అది అబద్ధమే, కానీ నేను అందుకే అన్నాను కదా అందమైన అబద్ధం అని. చివరికి నిజమే అయిపోతుంది అన్నమాట. అది సినిమా పేరు అష్టాచమ్మ. ఎస్, అష్టాచమ్మ సినిమాలో హీరో నాని ఆయన పాత్ర అన్నమాట. నేను వినిపించిన క్లిప్పింగ్. సో ఆ పాత్ర చెప్పిన అబద్ధం ఏంటి, విచ్ విల్ బి ట్రూ ఎండ్ ఆఫ్ ద మూవీ. చివరికి వచ్చేసరికి అబద్ధం కాస్త నిజమైపోతుంది, అందుకనే అంటాను అందమైన అబద్ధం. సరే, ఇది మాత్రం అబద్ధం కాదండి, చక్కటి నిజం. అండ్ యూ కెన్ యాక్సెస్ దిస్ A to B authentic South Indian flavors, now made easy with A to B's new range of instant mixes, powders, masalas, paste and pickles. Fluffy ragi idli saina, tangy gongura rice saina, ilanti traditional flavors evaina sare nimishalo siddham chesukochu, only at A to B Frisco and A to B Little L. నాకు కాలర్ కాల్ చేస్తున్నారు. హలో,
1: హలో, హాయ్, జస్ట్ ఫర్ ద క్వశ్చన్ అండి.
0: చెప్పండి చెప్పండి.
1: మూవీ నేమ్ ఇస్ అష్టాచమ్మ. మూవీ నేమ్ ఇస్ అష్టాచమ్మ అండ్ అబద్ధం ఈజ్ తన పేరు అబద్ధం చెప్తాడు మహేష్ అని రాంబాబు అయితే.
0: కరెక్ట్, యు గాట్ ఇట్ రైట్. మీ పేరు మాకు నిజమే చెప్పండి.
1: జ్యోతి.
0: జ్యోతి గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్.
1: థ్యాంక్ యూ.
0: రైట్ ఆన్సర్. అదండి, అందమైన అబద్ధం అండి. ఎందుకంటే అమ్మాయికి మహేష్ అనే పేరంటే పిచ్చి. అన్ని బాగున్నాయి, అన్ని విధాల యోగ్యుడు, అబ్బాయి చక్కగా ఉన్నాడు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ అబ్బాయి పేరు మహేష్ కాదు, సినిమాకి సంబంధించి అబ్బాయి పేరు రాంబాబు. రాంబాబు అంటే ఏమైంది చెప్పండి పేరుకి? మహేష్ అని పిలుచుకోవచ్చు కదా అంటే కాదు, అమ్మాయికి చాలా మొండితనం. మహేష్ అనే ఉండాలి, అతన్నే నేను పెళ్లి చేసుకుంటా అని కండిషన్ పెడుతుంది. ఏం చేస్తారు, అబద్ధం చెప్పేస్తారు సింపుల్ గా, నా పేరు మహేష్ అనేసి. బట్ సినిమా చివరికి వచ్చేసరికి అది నిజం అవుతుంది. ఎందుకు అంటే వాట్ ఎవర్ రీజన్స్, అతను చిన్నప్పుడే అతను వేరే పెరగడం జరుగుతుంది. సో తన తల్లి అతను పెట్టుకున్న పేరు ఒరిజినల్ గా మహేష్. దట్స్ సో స్వీట్. బాగుంది, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. మరి నెక్స్ట్ క్లిప్పింగ్ వినిపించే సమయము వచ్చేసింది. ఈ సినిమాలో అయితే ఓకే, నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుని తర్వాత ప్రొసీడ్ అవుదాం. హలో అండి,
2: రాజా అండి.
0: రాజా గారు, హ్యాపీ సండే, చెప్పండి.
2: అబద్ధం అంటే రామ్ మహేష్, రాంబాబు మహేష్.
0: కరెక్ట్, అబద్ధం ఎవరికే చెప్పారా మీరైతే? సరే, థ్యాంక్స్ అండి. సినిమా పేరు నేను కూడా చెప్పేశాను ఇందాక, అష్టాచమ్మ మూవీ నుంచి. అండ్ హీరో తన పేరు కరెక్ట్ గా మహేష్ అనేసి ఒక చిన్న అబద్ధం సినిమా అంతా ఆడతాడు.
2: కానీ సినిమాలో ఫైనల్ గా పేరు అదే మహేష్.
0: కరెక్ట్, తనకి పాపం వాళ్ళ ఒరిజినల్ మదర్ అబ్బాయికి పెట్టుకున్న పేరు మహేష్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్. అదండి, మనందరికీ చాలా ఇష్టమైన మూవీ అష్టాచమ్మ. ఒకవేళ అయితే చెప్తూ ఉంటాను ఇలాంటి మూవీస్ ఒకసారి రివైండ్ చేసుకుంటే గనక మనకి మరొకసారి చూడాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాను మీ ముందుకి. ఇఫ్ యూ లైక్, యూ కెన్ యాడ్ దిస్ టు యువర్ ప్లేలిస్ట్. సరే, నెక్స్ట్ సన్నివేశంలోకి వెళ్తున్నాను. అది ఏంటి అంటే గనక అబద్ధాల సీక్వెన్స్ కంటిన్యూ అవుతోంది. హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఓ పెద్ద అబద్ధం ఆడాడండి. అయితే ఈ సన్నివేశం వినండి, అబద్ధం ఏంటో క్యాచ్ చేయండి, సినిమా పేరేంటో క్యాచ్ చేసి కాల్ చేయండి.
3: శ్వేతలాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారు, అందుకని
4: అందుకని ఇక్కడ అది కాదురా. సరే, సాయంత్రం తొందరగా వస్తారా శ్వేతం చెప్పేసి?
5: ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా?
4: ఉందా లేదా? అరే చెప్పవా బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బో మాట్లాడదా బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? ఏమిలో ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు కానీ నీకు షర్టు షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయలు తోటి? అవును బాబు, ఇక్కడికి ఎలా వెళ్తావు? పై రోడ్డు నడిచెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు, వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవా బాబు మాట్లాడమండి. రూపాయి జబ్బులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాగ్ దిగిందా? అంత సీరియస్ చిత్రం అండి. ఏంటి పడుకొరుగుతున్నావా? కొట్టవా, కొట్టు కొట్టవా, కొట్టు కొట్టు కొట్టు కొట్టవా? ఏంటి చూడమ్మా, ఇంత అన్ని చెడుతారు, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగడదా?
5: నాకు మాట్లాడరా, నాకు మాట్లాడరా. ఏ భాషలో మాట్లాడబట్టం?
4: సార్ తప్పు కనుకోకండి సార్, మేమంతా జిమ్నిటీ వాళ్ళం సార్. ఏం లేదు, కేకటీజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలు పెట్టారు సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్. అంతే సార్, ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్.
0: అంతే సార్, ఇంతే క్లిప్పింగ్ వినిపిస్తానండి. మీరు క్యాచ్ చేస్తుంటే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. హీరో చెప్పిన అబద్ధం ఉంది ఈ సన్నివేశంలో. సో సినిమా పేరేంటి, ఆ అబద్ధం ఏంటి తెలిస్తే కాల్ చేసేయండి. సరే ఈలోగా మనం టీటీ గేమ్ మర్చిపోయామండి. తొలి థాట్, నేను కొన్ని పదాలు ఇస్తాను, వాటిని వింటూనే మీ మైండ్ లోకి ఫ్లాష్ అయ్యే ఫస్ట్ పదం ఏంటో మీరు చెప్పాలన్నమాట. ఈ గేమ్ ఆడాలంటే మీరు కాల్ చేయాల్సిందే. కాల్ చేస్తేనే లైవ్ లో ఈ గేమ్ ఆడితే బాగుంటుంది. సో వెదర్ ఇట్ ఈస్ ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్, గేమ్ ఆడాలంటే కూడా కాల్ చేయండి. టీటీ గేమ్ పేరు టీటీ, టీటీ ఆడాలంటే టీటీ గేమ్ కోసం కాల్ చేస్తున్నాం అని చెప్పండి. అందమైన అబద్ధంలో ఆన్సర్ చెప్పాలంటే అందమైన అబద్ధంలో అని సెగ్మెంట్ పేరు చెప్పండి. 9726361966 స్టూడియో నంబర్. అండ్ ఐఎమ్ హియర్ ఆల్ ద వే టిల్ 7 PM.

0: అదండి, మంచి పాట మనకి చక్కగా నడుస్తోంది. బట్ నాకు కాలర్ కాల్ చేశారు, గేమ్ సెగ్మెంట్ గోయింగ్ ఆన్ కాబట్టి నేను గేమ్ లోకి స్విచ్ అవుతున్నాను. వెల్కమ్ టు రేడియో సురభి అండి. సతీష్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. థ్యాంక్స్ అండి. సో మరి మనము ఇందాక సెగ్మెంట్ వినిపించిన దాని గురించి తర్వాత మాట్లాడతాం, మనం డైరెక్ట్ గేమ్ ఆడేసేద్దాం ఫస్ట్. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, ఇది మన టీటీ గేమ్, తొలి థాట్. మీ మైండ్ లో ఏది వస్తోంది, నేను ఒక పదం చెప్పగానే వెంటనే మీ మైండ్ కి ఏది గుర్తుకొస్తే అది అలా చెప్పేసేయాలి. ఇక్కడ ఏమి ఆలోచించకూడదు, పాజ్ తీసుకోకూడదు. ఇందాక ఆల్రెడీ సతీష్ గారు ఆఫ్ అయ్యి ఆడారు అండ్ హీస్ ఫుల్లీ రెడీ టు స్టార్ట్ ద సెకండ్ రౌండ్. హియర్ ఇట్ కమ్స్. అలారం, కాఫీ,
1: డైలీ
0: కమ్యూట్,
1: కార్ పూలింగ్,
0: గ్యాస్.
1: ఇండియాలో వెరీ కాస్ట్లీ.
0: గెస్ట్,
1: గెస్సింగ్ బేబీ జెండర్.
0: గెస్ట్, గెస్ట్ అంటే అతిథులు.
1: అతిథులు లైక్ వెయిటింగ్ ఫర్ దెమ్.
0: వెరీ గుడ్. నైబర్స్,
1: ఎప్పుడు వెళ్దామా అని ఉంటది కానీ తెలట్లేదు.
0: డోర్ బెల్,
1: ఇక్కడ లేవు, యుఎస్ లో
0: ఉండవు. కొలీగ్స్,
1: కొలీగ్ ఎక్కువ మాట్లాడకూడదు.
0: పాస్వర్డ్,
1: ఎప్పుడు వైఫ్ పేరు మీద ఉండాలి.
0: చాట్ జీపీటీ,
1: ఫొటోస్ బాగా మోడిఫై చేస్తున్నాం.
0: కూపన్,
1: ఎప్పటికి కావాలనుకుంటున్నాం, ఈ రోజు అదే 7-11 కూపన్ వాడి గ్యాస్ కొట్టేసి.
0: గోల్డ్
1: కొనాలి ఎప్పుడు.
0: అమెజాన్,
1: డైలీ ఒక ఐటమ్ ఆర్డర్.
0: మండే మార్నింగ్
1: సూపర్,
0: గుడ్ అండి. సూపర్, మీరు ఏది బ్రేక్ తీసుకోకుండా చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మనం పాట వినేద్దాం. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
0: అదండి, ఎంత చక్కగా. యాక్చువల్లీ మనం సెకండ్ టైం అనమాట గేమ్ ఆడటము. ఐ డింట్ ట్రిక్ హిమ్ దిస్ టైం. ఇందాక మాత్రం చాలా సేఫ్ గా జాగ్రత్తగా భలే ఆడారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. ఓకే, ఈ పాట వినిపించి తర్వాత ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ గురించి కూడా చెప్తాను. ఇందాక ఒక క్లిప్పింగ్ వినిపించాను, అది మర్చిపోకూడదు. అందమైన అబద్ధం, ఇట్స్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అ రైట్ ఆన్సర్.

Yes. మరి మనము గేమ్ లో ముందుకు వెళ్దాము. టీటీ గేమ్ ఎవరైనా ఆడాలంటే తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. అలాగే ఇటువంటి వర్డ్ గేమ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద హిందీ మూవీస్ లో ఉంది, షారుఖ్ ఖాన్ ది ఫేమస్ హిందీ మూవీ. ఆ మూవీ పేరేంటి తెలిస్తే కూడా కాల్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్, మీలో ఎంతమంది గుర్తుందో చూద్దాం అని ఉందన్నమాట. అలా ఆడుతూ ఉంటే భలే సరదాగా హ్యాపీగా ఉంటుంది కదా, చక్కటి చిరునవ్వు వస్తుంది ఫేస్ మీద. కీప్ అప్ దట్ స్మైల్, ఆ స్మైలే కావాలి మనకి. మరి అటువంటి స్మైల్ ని ఎంత బాగా కాపాడుకోవాలి? ఎస్, దానికోసం ఉన్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే గనక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ ఓన్లీ అట్ $49. మీ స్మైల్ ని మీ హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. టు కాల్ దెమ్ దిస్ ఇస్ ద నెంబర్ 9724845400 ఆర్ విజిట్ దేర్ సెంటర్ ఇస్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. సరే, ఇందాక నేను క్లిప్పింగ్ వినిపించాను కదా, ఆబ్వియస్లీ అందులో వెంకటేష్ గారు మరియు బ్రహ్మానందం గారి మధ్య కాన్వర్సేషన్ వాయిస్ వైజ్ మీరు చాలా బాగా గుర్తుపట్టారు. సినిమా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, నాకు కాలర్స్ కాల్ చేసి రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మీకు హెల్ప్ చేస్తూ ఆ సినిమా నుంచి పాట వినిపిస్తాను. పాట ఎప్పుడైనా మనకి చాలా బాగా క్లోజ్ అనిపిస్తుంటుందండి, నాకు పాట వింటే ఖచ్చితంగా మీరు గుర్తుపడతారు.

0: ఈ పాట ఏ మూవీలోది తెలిస్తే వెంటనే నేను ఇందాక చెప్పిన క్లిప్పింగ్ ఏ మూవీలోది అని తెలుస్తుంది. సినిమా పేరు తెలిస్తే మొత్తం తెలిసిపోతుంది అందమైన అబద్ధం ఏంటి అని. నాకు కాలర్స్ కాల్ చేశారు, సారీ ఐ కెనాట్ టేక్, అందరు కాల్లో ఒకేసారి తీసుకోలేను కదా. అంటే ఒక కాలర్ తో మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా ఐ మీన్ అట్లీస్ట్ 20 seconds మాట్లాడి దెన్ ఐ కెన్ స్విచ్ టు ద అనదర్ కాల్. ఆ గ్యాప్ లో కొన్ని కాల్స్ మిస్ అవుతూ ఉంటాయి, సారీ ఫర్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదు. అండ్ ఎవరన్నా ట్రై చేస్తాను అంటే ఐ డోంట్ నో, నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ ఎ నెక్స్ట్ వన్. సో ఎందుకోనండి, ఫర్ సమ్ రీజన్ అందరికీ తెలుసు, స్టోరీ తెలుసు, అబద్ధం ఏంటో తెలుసు, సినిమా పేరు తెలీదు. సినిమా పేరు సీను. ఎస్, మీరు ఇందాక విన్న సీను, సీను సినిమా నుంచి. వెంకటేష్ నటించారు అందులో హీరోగా, ఐ థింక్ ట్వింకిల్ ఖన్నా, ట్వింకిల్ ఖన్నా ఇస్ ద హీరోయిన్. సీను మూవీ నుంచి నేను మీకు ఇందాక క్లిప్పింగ్ వినిపించాను. అందులో అబద్ధం ఏంటంటే బెబెబే అంటే పాపం ఆ అమ్మాయికి మానవతా దృక్పథం ఎక్కువ కాబట్టి. యా, ఐ థింక్ ఐ హావ్ ద కాలర్, వారి నుంచే తెలుసుకుందాం. నేను ఇంకా అబద్ధం ఏంటో చెప్పలేదు కాబట్టి హీ స్టిల్ హ్యాస్ ద టైమ్, హీ ఆర్ షీ, హూ ఎవర్ కాల్డ్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. ఓకే, సో అబద్ధం ఏంటో చెప్పేసేయండి. అందమైన అబద్ధం అనే కాన్సెప్ట్ అన్నమాట. సో అందులో భాగంగా ఇందాక సీను మూవీ నుంచి ఒక సన్నివేశం వినిపించాను, పాట కూడా వినిపించాను. అయితే ఆ మూవీలో హీరో చెప్పే అబద్ధం ఏమిటి? ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. మీరు మీ లైఫ్ లో ఏదన్నా ఇలాంటి అందమైన అబద్ధం చెప్పారా? ఇది చాలా స్ట్రాంగ్ అబద్ధం లేండి, ఇది కాదు చెప్తున్నాను ఇన్ జనరల్.
1: అబద్ధాలు అనేది ఇస్తూనే ఉంటాం అనుకోండి, అంటే లైఫ్ లో డిఫరెన్స్.
0: అందుకనే వాడు నేను అందమైన అబద్ధాలు అంటాను. ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే.
1: చెప్పింది నెక్స్ట్ టైం కూడా గుర్తుందో గుర్తుందో.
0: ఓకే, డెఫినెట్ గా. అయితే మీరు మీ అబద్ధాలను ఎంజాయ్ చేస్తున్నారు, అంత హ్యాపీగా చెప్తున్నారు కాబట్టి గుడ్ అండి. థ్యాంక్ యూ. అదండి, సో మన లైఫ్ లో కూడా ఉంటాయండి అలాంటివి. ఇది సినిమా పరంగా కాబట్టి ఫుల్ స్టోరీ బిల్డ్ చేశారు. దాని మీద హీరో వచ్చేసి నాకు అసలు అబ్బే మాటలే రావు, బెబ్బెబ్బె అని మొదలు పెడతాడు. అలాగే హీరోయిన్ కి పరిచయం అవుతాడు, దగ్గర అవుతాడు. కాకపోతే టువర్డ్స్ ఎండ్ ఇది తప్పు అనుకుని తనకి నిజంగానే మాటలు రాకపోతే బాగుండు అనుకుంటాడు. అది ఎక్స్ట్రీమ్ లేండి ప్రేమలో. హద్దులోను మన హీరో వెంకటేష్ కదా, ఈ విల్ డూ ఆల్ దట్, బట్ నిజానికి అది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అబద్ధం అంత రేంజ్ లో చెప్పకూడదు, ఏదో సింపుల్ గా చెప్పాలి. ఏదో వంటొచ్చు, వంట రాదు ఇలా అని చెప్పారనుకోండి, ఇట్స్ ఓకే, తప్పేం లేదు. ఆ 1000 అబద్దాలు చెప్పాను చూడండి, 1000 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, ఆ కేటగిరీ. అది ఇప్పటిదా, ఎప్పటి కాలం నాటిది పెళ్లి చూపుల సీన్ ఎక్కడ చూసినా సరే మొత్తం స్వీట్ షాప్ పెట్టి ఇదిగో మా అమ్మాయే చేసింది అంటారు. సరే, ఇప్పుడు అబ్బాయి చేశాడన్నా అమ్మాయి చేశాడన్నా వాళ్ళ చాయిస్ లేండి, బట్ అది ఓకే అనిపిస్తుంది. ఏమంటారు? సరే, మీరు కూడా మీ లైఫ్ లో ఇలాంటి చిన్ని చిన్ని అబద్దాలు ఏదన్నా ఎప్పుడన్నా చెప్పుంటే విచ్ బ్రింగ్ స్మైల్ అలాంటివి ఉంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అట్ ద సేమ్ టైమ్ మనం ఆడుతున్నాము టీటీ. టీటీ అంటే తొలి థాట్, 10 words అట్లీస్ట్ నేను ఇస్తాను, మీరు ర్యాండమ్ గా మీ మైండ్ లో వచ్చే రెస్పాన్స్ ఆ వర్డ్స్ ఏంటో చెప్పాలి. అది టీటీ గేమ్.

దాన్ని కళావతి సాంగ్ వినేశాం. సర్కార్ వారి పాట ఇది చిత్రం నుంచి కళావతి పాట వేసేసాను. అయితే ఇప్పుడు ప్రశ్న రివర్స్ లో వేస్తానన్నమాట. ముందు పాట వినిపించేశాను కాబట్టి తర్వాత ప్రశ్న వేస్తున్నాను. సినిమా పేరు చెప్పేశాను, పాట వినిపించేశాను, అంత అయిపోయింది. అయితే ఇందులో అబద్దం ఎక్కడుంది, ఎవరు ఎవరితో ఏం అబద్దం ఆడతారు, అదన్నమాట ప్రశ్న. సరే, నాకు సుగాత్రి గారు కాల్ చేశారు. చాలా ఉన్నాయండి లైఫ్ లో మనకి అబద్దాలు, ఒకటా రెండా అని. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా సరదాగా కొన్ని లైఫ్ లో మనందరం ఈజీగా చెప్పుకునే అబద్దాలు చెప్పారు. బట్ డెఫినెట్ గా నేను ఏకీభవిస్తున్నానండి, పెళ్లిలో భార్యాభర్తల్లో చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాము ఏదో ఒకటి, అలా ముఖస్థుతి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చెప్తాం. అది ఎందుకు, ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచడానికి. ఆ ఆనందంగా ఉంచాలనే థాట్ ఉంచండి, అది చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకు ఆ థాట్ కి. ఈ అబద్దాలు లెక్క చెప్పండి. సరే, మరి నేను గేమ్ ని ముందుకు తీసుకెళ్తాను. టీటీ గేమ్ ఇప్పుడే ట్యూనింగ్ అయిన శ్రోతలకి ఆ గేమ్ కూడా మనకి ప్యారల్ గా నడుస్తోంది. ఆన్ ఎయిర్ కానీ ఆఫ్ ఎయిర్ కానీ మీరు కాల్ చేస్తే లైవ్ లో మనం ఆడుకోవచ్చు అనమాట. నేను కొన్ని పదాలు చెప్తాను, దానికి రెస్పాన్స్ టక్ టక్ టక్ మీ మైండ్ లో ఏమొస్తోందో అది చెప్పాలి. ఫన్ గా ఉంది ఇందాక నుంచి, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గేమ్ కూడా ఆఫ్ ఎయిర్ ఆడుతున్నవి, సో డెఫినెట్ గా మీరు కూడా ఆడి ట్రై చేయండి. మీ మనసులో ఏముంది అనేది మీకు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఈ గేమ్ కి సంబంధించి నేను ఏం పెట్టానంటే కంప్లీట్లీ ఫిల్మ్ బేస్డ్ వర్డ్స్ రెడీ పెట్టానన్నమాట. సో ఇట్స్ ఈజీ ఫర్ యూ టు పార్టిసిపేట్ ఈ గేమ్ లో. ఈసారి వచ్చేసి

0: అబద్ధమేంటో మీరే చెప్పండి. కొత్తగా పెళ్లైన కూతురు అల్లుడు పుట్టింటికి వస్తున్నారు. అదిగో వచ్చేస్తున్నారు, వినండి. మరి అబద్ధమేంటో మీరే చెప్పండి. ఇక్కడ
1: పెళ్లికి వస్తారంటావా?
2: చెల్లి బావా వచ్చారు.

0: అక్కర్లేదు. వెల్కమ్ బంగారం, వెల్కమ్. నీకోసం ఎదురు చూస్తున్నా. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. దట్స్ సర్ప్రైజ్. Yes, surprise. అయిన వాళ్ళందరికీ దూరం అయ్యి అమెరికాలో అనాథగా బతుకుతున్న నాకు నా కొడుకును మాత్రం మంచి సాంప్రదాయాలున్న ఉమ్మడి కుటుంబంలోనే ఇవ్వాలనుకున్నాను. రేపు మంచి అయినా చెడైనా 10 మంది బంధువులు వాడికి అండగా ఉండాలనుకున్నాను. కాంట్రాక్ట్ పని మీద కర్నూలు వస్తే ఓ ఫ్రెండ్ ఒకడు ఈ సంబంధం బాగుంటుందని చెప్పాడు. ఊళ్ళో దిగ్గానే ఈ ఇంటి అమ్మాయి అలా ఇలా అని 4 రకాలుగా మాట్లాడారు.
1: భవాని వాగు.
0: సరే, ఎటు ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి చూసి వెళ్దామని వస్తే తీరా నీ చెల్లెని తెలిసిందమ్మా అంతే. ఎగిరి గంతేసినంత పనిచేశారు. మా సుబ్రహ్మణ్యం బంగారం, అస్సలు మీరే కంగారు పడద్దని వీళ్ళకి నేనే ధైర్యం చెప్పానమ్మా.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. మీ ఫ్యామిలీ కి మీకు పూర్తి డెంటల్ కేర్ ఆల్ అట్ వన్ ప్లేస్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Oi, lunch ke ikkada kana veldama?
4: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta malli spices ki vere grocery store vellali.
5: Nu groceries kondaniki inni places ki veltunnava, silly woman.
6: Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
7: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
12: వెల్కమ్ బ్యాక్. మనతో టీటీ గేమ్, తొలి థాట్. ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు లిజనర్. ముందుగా మీ పేరు చెప్పేసేయండి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
13: హాయ్, నా పేరు ప్రియాంక.
12: హాయ్ ప్రియాంక, మీకు సూపర్ సండే. మామూలుగా హ్యాపీ సండే చెప్తాం కదా, సూపర్ సండే ప్రోగ్రామ్ కాబట్టి సూపర్ సండే అని చెప్పాను. అండ్ మీరు ఓకే విత్ తెలుగు, ఐ మీన్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఫిల్మ్ యాక్టర్స్ గురించి, హీరో, హీరోయిన్, కామెడియన్, ఎవరి పేరైనా మీరు తీసుకోవచ్చు. యూ వాంట్ టు ప్లే దట్ సెగ్మెంట్ ఆర్ ఎనీ ర్యాండమ్ క్వశ్చన్స్?
13: మేబీ ర్యాండమ్ క్వశ్చన్స్ అండి.
12: ర్యాండమ్ గా అంటే నేను ఏదో ఒకటి ఇస్తానన్నమాట, మార్నింగ్, ఈవినింగ్, నైట్.

0: దీనికి సంబంధం లేకుండా మీరు అలా చెప్పేసేయాలి. ఓకే
1: ఓకే, మీరు ఒక వర్డ్ చెప్తే నేను దానికి ఐ నీడ్ టు టెల్ యు వాట్ ఎవర్. ఓకే,
0: ఇట్ కుడ్ బి యువర్ చాయిస్, మీకు ఇష్టమైంది అవ్వచ్చు ఇష్టం లేనిది కూడా అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా సరే. కొంచెం ట్రిక్కీగా ఉంటే నాకు సంబంధం లేదబ్బా. ఓకే, బి రెడీ. ఓకే, బ్రేక్ఫాస్ట్
1: పాన్కేక్స్,
0: మిర్రర్
1: ఇమేజ్,
0: సీట్ బెల్ట్
1: కంపల్సరీ,
0: ఫ్రైడే
1: వీకెండ్,
0: వర్క్ ఫ్రమ్ హోమ్,
1: సమ్టైమ్స్ ఫైన్ అండి,
0: సోఫా
1: కంఫీ,
0: నైబర్స్
1: ఫ్రెండ్స్,
0: డెడ్ లైన్స్
1: హెక్టిక్,
0: యూట్యూబ్
1: టైం పాస్,
0: ఫోన్ నోటిఫికేషన్స్, దోస,
1: కారం దోస,
0: మ్యాంగో
1: ఫేవరెట్,
0: ప్రామిస్
1: బ్రేకింగ్,
0: యానివర్సరీ
1: సారీ అండి ఒకసారి రిపీట్ చేస్తారా,
0: సరీ
1: నవంబర్
0: జిమ్
1: రోజు వెళ్తారు, మాస్
0: వెకేషన్
1: నీడెడ్,
0: మదర్ ఇన్ లా
1: ఫ్యామిలీ
0: పాజ్ తీసుకున్నారు. ఎనీవేస్ గుడ్ గుడ్ గుడ్ గోయింగ్. సో ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండా మనమే హ్యాపీగా నవ్వుకుంటూ ఆన్సర్ చేసే సింపుల్ సింపుల్ వన్స్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. అదండి కొన్ని కొన్ని కొంచెం పాజ్ తీసుకుంటాం కానీ డెఫినెట్ గా ఆలోచించి మనసులో ఉన్నదే చెప్తాం కదా. ఐ లైక్ దిస్ గేమ్, మీకు నచ్చుతోందా, మీరు కూడా ఆడతారా? సో 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఇందాక వినిపించిన క్లిప్పింగ్ పూర్తిగా ఉందో లేదో మీకు హెల్ప్ చేస్తున్నాను, పాట వినిపిస్తున్నాను. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే అందులో ఎవరు ఎవరితో ఏం అబద్దం ఆడతారో అది కూడా తెలిసిపోతుంది. అన్ని కలిపి కాల్ చేసేయండి

0: ఎస్ అష్ కరేంగి. ఏ మూవీ ఇది అంటే గనక ఇందాక మాటలోనే తెలిసిపోయిన అక్కడ డైలాగ్స్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ నుంచి ఈ పాట క్లిప్పింగ్ కూడా. అయితే ఇందులో అబద్దం ఏంటి, ఎవరు ఎవరితో ఆడతారు, ఈ ప్రశ్నకి ఇంకా ఓపెన్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు ఆన్సర్ తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. అలాగే అందమైన అబద్దం ఎప్పుడో ఎవరో ఎవరితో ఒకరితో ఏదో ఒక చిన్నపాటి అబద్దం చెప్పే ఉంటాం కదా, అది అందమైన అబద్దం ఎప్పుడవుతుందంటే వెన్ ఇట్ నెవర్ హర్ట్స్ ఎనీబడి అండ్ దానివల్ల ఎవరన్నా చక్కగా నవ్వుకోగలిగితే. సో అలాంటి చిన్న చిన్నవి సిల్లీ సిల్లీవి డే టు డే లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసేవి మీరు మాతో షేర్ చేయాలంటే దిస్ ఇస్ ద టైమ్. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది స్టూడియోలో, 8 వరకు నేను ఉంటాను, ఆ తర్వాత ఇంకా నాకు సంబంధం లేదండి. నెక్స్ట్ వీక్ కి సెగ్మెంట్ వేరేగా తీసుకొస్తాను ఆబ్వియస్లీ కదా. సరే, మరి మీకు ఆల్రెడీ తెలుసు జూలై మొదటి వారంలో, జూలై మొదలుకొని 5 జూలై వరకు, 1st, 2nd, 3rd, 4th, 5th జూలై వరకు మనకి ఆలన్లోని రాధాకృష్ణ టెంపుల్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా అనమాట. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వాళ్ళు మూల విరాట్ ని ప్రతిష్ఠించనున్నారు. ఆ సందర్భంగా చాలా చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు వారిని వెబ్సైట్ లో కూడా దాని గురించి చదవచ్చు, తెలుసుకోవచ్చు, పార్టిసిపేట్ కూడా చేయవచ్చు. కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ కి. వెల్కమ్. హలో, మీ పేరండి?
1: నా పేరు ప్రవీణ్ అండి.
0: ఎస్ ప్రవీణ్ గారు, చెప్పండి.
1: ఇది అబద్దము, వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్తారు, బట్ యాక్చువల్లీ పెళ్లి కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ అంటారు.
0: పర్ఫెక్ట్,
1: అది అబద్దం.
0: కరెక్ట్. థాంక్స్ ఫర్ ద కాల్. గేమ్ ఆడతారా?
1: ఓకే, గేమ్ ఆడతామండి.
0: ఓకే, గేమ్ తెలుసు కదా ఇంతకీ?
1: తెలుసు తెలుసు, మీరు ర్యాండమ్ గా క్వశ్చన్ అడుగుతారు, కాల్ చేయకుండా చెప్తూనే ఉండాలి.
0: వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆర్ యు రెడీ?
1: ఇంటున్నాం. ఎస్ ఎస్ ఎస్.
0: ట్రాఫిక్
1: లేకపోతే బాగుంటది
0: బాస్. చాలా ఆలోచిస్తున్నారు. స్కిప్. కొలీగ్స్?
1: నాకెవరు లేదు.
0: ఓకే, ఇంటర్వ్యూస్
1: చాలా తీసుకుంటా.
0: స్క్రీన్ షాట్స్
1: కొన్నిసార్లు తీసుకుంటే మంచిగా ఉంటది.
0: డిస్కౌంట్స్
1: బట్టల మీద ఎక్కువ దొరకదు.
0: బిర్యానీ?
1: మటన్ బిర్యానీ చాలా బాగుంటది.
0: చాయ్?
1: నేను తాగను.
0: వెడ్డింగ్స్?
1: ఓకే, సంతోషమైంది.
0: ఫ్యామిలీ గ్యాదరింగ్స్?
1: ఫుడ్.
0: ఆర్గ్యుమెంట్?
1: ఫ్రెండ్స్ తోటి.
0: డైట్
1: చేస్తే బాగుంటది.
0: అడ్వైస్
1: ఇస్తే ఎవరు తీసుకోరు.
0: సమ్మర్
1: చాలా హాట్ ఉంటది.
0: లాటరీ?
1: పవర్ బాల్.
0: ఓకే, బానే చెప్పేసారు, ఈజీగా. గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్
1: పార్టిసిపేట్.
0: అదండి, ఏదో ఒకటి ర్యాండమ్ గా అలా మనసులో వచ్చింది వచ్చినట్టు చెప్పేసేయాలి. మా గోల్ ఏంటంటే మీరు హ్యాపీగా నవ్వుకుంటూ సండే ఈవినింగ్ ని స్పెండ్ చేయాలనేసి. ఎస్, అయితే మనకి రాధాకృష్ణ టెంపుల్ వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ల దగ్గర. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్, యు వాంట్ టు వాలంటీర్, డూ చెక్అవుట్ దర్ వెబ్సైట్. నాకు ఇందాక సుగాత్రి గారు ఈ పాట రిక్వెస్ట్ అడిగారు, కొంచెం డిలే అయింది బట్ వినిపించేస్తున్నాను. హియర్ ఇట్ కమ్స్.

0: బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్లీ ఇది. 35 చిన్న కథ కాదు అనే చిత్రం నుంచి ఎన్నోసార్లు విన్నాం, మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. సరే, నాకు ఒక పావుగంట సమయం ఉంది కాబట్టి అందమైన అబద్ధం సెగ్మెంట్ ని ముందుకు తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను. సో ఈలోగా ఎవరన్నా ఈ టీటీ గేమ్ ఆడాలంటే వారిని నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను, ఆన్ ఎయిర్ కి ఇంకా అట్టే సమయం లేదు. బట్ ఈలోగా మనం అందరం ఎంజాయ్ చేద్దాం ఈ క్లిప్పింగ్. ఈ మూవీ ఏంటి, మూవీలో అబద్ధం ఏంటి తెలిస్తే కాల్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు పర్వాలేదు అనుకుంటాను, చాలా మంది ఆడుతూ ఉంటారు. సో ఒక్కసారి విని ఆనందించండి. బట్ అది కాదు నిజమైన అబద్ధం. ఈ సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్ అందరూ కలిసి ఒక పెద్ద అబద్ధం ఆడతారు. అదేంటి, సినిమా ఏంటి, టైటిల్ ఏంటి?
1: ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి.
2: మా మహాలక్ష్మి అత్తయ్య తొగిస్తే చాలు పడిపోతుంది.
3: అవునండి, దేవతలంటే మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి, వేరెవరినో పొగిడింది?
1: ఎవరిని పొగిడింది?
3: అదేనండి, ఆవిడ పేరేదు మా మహా కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. అప్పుడు చాలా చెప్పిందండి, ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో ఏంటండి?
2: మహాలక్ష్మిని
3: మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఇంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోశలు పెట్టేస్తుందా నాకు?
2: అయ్యో, నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్, నువ్వు వాగవే, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను.
0: అదండి, ఎంత ఇంప్రెస్ అయిపోయింది చూడండి, చిన్న పొగడ్తకే. ఎస్, నాకైతే కాలర్స్ కాల్ చేస్తున్నారు. వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హలో హలో, కాల్ కట్ అయింది, తిరిగి ప్రయత్నించండి, మిమ్మల్ని నేను ఆన్ ఎయిర్ తప్పకుండా తీసుకుంటాను. ఈ క్లిప్పింగ్ మరికొంత కంటిన్యూ చేద్దాం అనిపిస్తోంది. అసలు అబద్ధం ఏంటంటారు ఈ సినిమాలో? కాల్ మాట్లాడి నేను డెఫినెట్ గా క్లిప్పింగ్ కూడా కంటిన్యూ చేస్తాను. హలో, వెల్కమ్ టు సూపర్ సండే. మరొక్కసారి అండి, బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది. మరొక్కసారి మీ పేరు? అబ్బో చాలా బాగుందండి, భూలక్ష్మి. అబ్బో చాలా బాగుంది మీ పేరండి. ఓకే, యు గాట్ ఇట్ రైట్. సరే, అబద్ధం ఏంటో కూడా చెప్పేసేయండి.
4: కాజల్ తన రెడ్డి అని తన బాయ్ ఫ్రెండ్ అని చెప్తారు.
0: కరెక్ట్,
4: వాళ్ళందరూ తన బాయ్ ఫ్రెండ్ అని చెప్తారు.
0: అదే, థ్యాంక్స్ అండి, రైట్ ఆన్సర్ చెప్పేశారు. నాకు మరొక కాలర్ ఉన్నారు, నేను వారిని కూడా ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో
5: హలో
0: హలో
5: హలో.
0: ఎస్, మీరు రేడియో సురభి కాల్ చేశారు, సూపర్ సండే ప్రోగ్రామ్ లో ఉన్నారు, చెప్పండి ఏం చెప్తున్నారు?
5: బృందావనం అండి.
0: పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మరి అబద్ధం కూడా చెప్పేసేయండి, ఏంటా అబద్ధం?
5: లవర్ అని అబద్ధం చెప్తారు.
0: కరెక్ట్. మీ పేరండి?
5: నాగశ్రీ అండి.
0: నాగశ్రీ గారు, థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి.
5: థ్యాంక్ యూ.
0: నాకు మరొక కాలర్ వస్తున్నారు, వారేం చెప్తారో విందాం. హలో
5: హలో
0: యా హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరండి ముందుగా?
5: నా పేరు అనూష.
0: అనూష గారు చెప్పండి.
5: హలో
0: హలో, అందరూ విన్నారు మీ మాటలు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
5: ఏమన్నా క్వశ్చన్ అడిగితే చెప్తారు?
0: మీరు ఈ క్లిప్పింగ్ కాల్ చేశారేమో అనుకున్నా.
5: విన్నాం, క్లిప్పింగ్ చేసాం. ఇట్స్ మూవీ నేమ్ బృందావనం.
0: పర్ఫెక్ట్. అందులో అబద్ధం ఎవరెవరితో చెప్తారు అని?
5: అబద్ధం ఎన్టీఆర్ వాళ్ళతో చెప్తాడు కదా, వంటింటి కిచెన్ లో పెంచుకొని వాళ్ళతో చెప్తాడు కదా.
0: పర్ఫెక్ట్, కరెక్ట్. అసలు మొత్తం అందరితో చెప్పేస్తాడు అబద్ధం సినిమా?
5: అందరితో కదా, మహా యా అందరితో పులిహారు కలుపుతాడు.
0: బాగా చెప్పారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఆల్మోస్ట్ వీఆర్ ఎండ్ ఆఫ్ ద సెగ్మెంట్, సో నెక్స్ట్ వీక్ తీసుకుంటాను మిమ్మల్ని గేమ్ షోలో. బట్ ఆన్ ఎయిర్ నెక్స్ట్ టైం టీటీ ఆడాలంటే కాల్ మీ.
5: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాల్. టీటీ అంటే ఏంటో అనుకునేరు, తొలి థాట్ అండి. నేను చెప్పిన పదానికి మీ మనసులో వచ్చే తొలి థాట్ ఏంటి అని. సరే, నేను క్లిప్పింగ్ వినిపిస్తానన్నాను కదా, సరదాగా ఉండాలి సండే, అది సూపర్ గా ఉండాలి సూపర్ సండేలో. సో కొంచెం క్లిప్పింగ్ కంటిన్యూ చేస్తాను, లెట్స్ ఎంజాయ్ దిస్ క్లిప్పింగ్.
3: దేశాన్ని కుమ్మేలా పెంచావా, ఇంకోటేదో అన్నారా, సరిగ్గా గుర్తు రావడం లేదు.
6: డీటెయిల్స్ అన్నీ ఎందుకులేండి, లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి
7: బాబు? 10 లక్షలు 10 కోట్లు ఇంకా ఏదేదో వాడాడు.
6: నువ్వు నోరు ఏదో పాటు సార్, అన్ని గుర్తున్నాయి కదా,
3: అన్ని ఫుల్ గా

0: సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా?
1: అన్ని తెలిసి అడుగుతున్నాడా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా, ఆయన గారు మీ అబ్బాయి అని.
0: ఏమైనా ఇబ్బంది పెట్టాడా?
1: ఇబ్బందా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్.
2: ఏం బా, రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టును.
1: అయ్యా, మామూలుగానా?
2: ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటే.
1: అది ఇప్పుడు ఎందుకులే బావా?
2: అరే, చెవులకి మస్తు అనిపించింది ఒక్కసారాను.
1: స్ట్రెంగ్త్
0: అంటే బలం సార్.
2: కుదిరిందిలేవా?
3: అదండి, ఎప్పుడైనా అబద్ధం చెప్పాలంటే చిన్న చితక కాస్త కాస్త మోడరేషన్ లో చెప్పాలి. ఎంత అందమైన అబద్ధమైన ఇంత రేంజ్ లో చెప్తే అదిగో రివర్స్ వాళ్లకే కుడుతుంది. దట్స్ వాట్ ఇస్ దిస్ మూవీ బృందావనం. ఈ చిత్రం నుంచి పాట కూడా వినిపించేస్తాను. అలాగే మన కార్యక్రమాన్ని ముగించే సమయం కూడా వచ్చేసిందండి. కెన్ యూ బిలీవ్ ఇట్? 3 అవర్స్ ఎట్లా ఎట్లా ఎట్లా ఆడేసుకున్నాం కదా. అసలు నాన్ స్టాప్ ఆడుకున్నాం, బోల్డని కబుర్లు చెప్పుకున్నాం. ఐ ఎంజాయ్ టుడేస్ సెగ్మెంట్. ఇవాళ సెగ్మెంట్ మీకు నచ్చుంటే గనక డూ కాలర్స్ వన్స్ అగైన్ నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ 4 to 7. ఐల్ బి హియర్ సూపర్ సండే అంటూ మీకు కార్యక్రమాన్ని అందించడానికి నా పేరు అంజనా. అలాగే ఫిల్మీ ఫ్రైడేస్ ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM. ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ సంగతులు, ట్రెండ్స్, ట్రిక్స్. ఈ మధ్య మన ఫిల్మీ ఫ్రైడేస్ లో నేను స్టార్ట్ చేసిన సెగ్మెంట్ లో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది, మీ అందరికీ నచ్చుతోంది. సినిమా షూటింగ్ పరంగా అటు విజువల్ ఇటు ఆడియో పరంగా వాళ్ళు వాడే ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి అని భలే బాగుంది. సో మిస్ అవ్వకండి ఫిల్మీ ఫ్రైడేస్ అండ్ సూపర్ సండేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ఇంతే జోష్ తో హ్యాపీగా మీ వీక్ ని కూడా స్టార్ట్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తిరిగి మీ అందరినీ నేను కలుసుకుంటాను ఈ ఫ్రైడే ఉదయం 10 గంటల వరకు. అప్పటి వరకు టాటా, బై బై, సెనరిటా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్